0: ద్రష్టా చ మ ఇంద్రస్య మే
1: మాతా చ మ ఇంద్రస్య మే
0: విష్ణుశ్చ మ ఇంద్రస్య మే
1: అశ్వినో చ మ ఇంద్రస్య
0: మే

0: ചിത്രകടലത്തോട് ചിത്രമഴിയും നെട്ടി ഭരതഭൂമി എന്തു ജനനമന്ദി ഭരതമാത ധർമ്മ ഭാഗ്യം ബുക്കാപാട ഭാഗ്യതന്തയു മനജ ഭക്തുല
1: దివ్యాత్మ స్వరూపులారా, భారతదేశం యొక్క మహత్తరమైనటువంటి విషయాన్ని వర్ణించడానికి సాధ్యం కానటువంటిది. ప్రకృతి నటికి రమణీయమైనటువంటి రంగస్థలము, మహనీయులకు మాతృదేవత, భక్తులకు పట్టుకొమ్మ, సంగీత సాహిత్య ఇత్యాది లలిత కళలకంత నెలయి అనేక విధములైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను బోధించినటువంటి పవిత్రమైనటువంటి మన భరతభూమి యందు మనం జన్మించినటువంటి ఒక సార్థకమే గొప్ప సార్థకం. ఇలాంటి మహాభాగ్యం అనేటువంటిది మరే దేశస్థులకు కూడా ప్రాప్తించలేదు. కేవలం వజ్రం వంటి గనుల్లో మనం దిగి విషయవాసనమైనటువంటి రాళ్ళు బొగ్గులు వెతుకున్నట్టుగా మన యొక్క జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం. కామధేను యొక్క శిరస్సుకు తాడిగట్టి మన సేద్యం జరుపుకున్నట్టుగా మన జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం. అయితే ఇలాంటి పవిత్రమైనటువంటి భారతమాత మన యొక్క నిజమాతగా మనం భావించి మాతృ సేవను కలిపి దేహో దేవాలయ ప్రస్తుత జీవో దేవ సనాతనాన్ని మన యొక్క మాతృదేవత అయినటువంటి దేవ మన భారతమాత ఆ భరతమాత యొక్క సేవను మనం చేసి దాని యొక్క అనుగ్రహం ద్వారా మనం ధన్యులు దాచేటువంటి యొక్క ప్రయత్నాన్ని మనం కోరుకోవాలి. అయితే అనేక విధములైనటువంటి కళలతో శాస్త్రములతో ఇతిహాస పురాణములతో మన హృదయాన్ని పవిత్రం చేసేటువంటి మన భరతమాత పున్నమ నాటి చంద్రుని వలె చల్లగా తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి ఈ భరతమాతకు కాలచక్రం తిరిగి వెనరాత్రులు కలిగి చిమ్మ చీకట్లు కమ్మించి పాశ్చాత్య భారతీయుల యొక్క నాగరికత కంతా కూడాను మనం గురి అయి కొన్ని విధములైనటువంటి ప్రకాశిస్తున్నటువంటి మన భర్త మాటకు చీకట్టు మనమే క్రమింపు చేస్తున్నాం. మన భర్త మాట మనకు బోధించినటువంటి యొక్క నిజరత్నములలో ప్రధానమైనటువంటిది వేదాంత శాస్త్రం. ప్రపంచంలో సర్వ శాస్త్రములకు కూడా ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటిది వేదాంత శాస్త్రము. దేశములు వేరైనప్పటికూ వేదాంతం ఒక్కటి, మన ప్రవర్తనలు వేరైనప్పటికూ అందులో ఉన్నటువంటి లక్ష్యం ఒక్కటి. లక్ష్యాన్ని మాత్రం మనం ఆశించుకోకుండా కేవలం పైనటువంటి ఆదాయాన్ని మాత్రమే మనం ఆధారంగా తీసుకుని మన జీవితం యొక్క సత్యాన్వేషణకు అనేక రకమైనటువంటి అడ్డును మనం కల్పించుకుంటున్నాం. అయితే సత్యాన్వేషణ సక్రమమైన రకంలో కలిపినప్పుడు సర్వేశ్వరు యొక్క దివ్యశక్తిని మనకు గోచరం కాకపోదు. ఇందులో సర్వ శాస్త్రములకు కూడా వేదాంత శాస్త్రం ప్రధానమైనటువంటిదిగా ఉంటుందా. మన భారతీయులు అందులో మూడు శాస్త్రములు మాత్రమే మనం ఆధారంగా తీసుకుంటున్నాం. మొదటిది ఉపనిషత్తు, రెండవది బ్రహ్మసూత్రము, మూడవది భగవద్గీత. ఈ మూడు శాస్త్రములు కూడా భారతీయులకు కేవలం నేత్రములు వంటివి. ఈ నేత్రము సంబంధమైనటువంటి యొక్క శాస్త్రాన్ని మనం ఆధారంగా తీసుకుని అదే దృష్టిని ఈ సృష్టి పైన పెట్టినప్పుడు మన జన్మం సార్థకం కావడానికి అవకాశం ఉంటుందా. ఇలాంటి మూడు గ్రంథములకు కూడా మూడు మతస్థాపకులు వివిధమైనటువంటి మార్గంలో వ్యాఖ్యానము కలిపినారు. వాటినే ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అంటున్నారు. ఇందులో ద్వైతము అనేటువంటిది జీవుడు ఏనాటికి జీవుడుగానే ఉంటుంటాడు, బ్రహ్మ ఏనాటికి బ్రహ్మగానే ఉంటుంటాడు, జీవుడు జీవుడే దేవుడు దేవుడే అనేటువంటి విషయాన్ని మాత్రమే అందించేటువంటిది ద్వైతము. జీవుడే దేవుడు దేవుడే జీవుడు అనేటువంటి యొక్క సత్యాన్ని బోధించేటువంటిది అద్వైతము. ఈశ్వరుని యొక్క శరీరమే జీవుడు కనుక జీవుడికి ఈశ్వరునికి కొంతవరకు వ్యత్యాసమే కానీ అంత వ్యత్యాసం లేదు అని బోధించేటువంటిది విశిష్టాద్వైతం. అయితే ద్వైతములకు మధువులని, అద్వైతములకు స్మార్తులని, విశిష్టాత్మకు వయస్సులని, వీరి మూడు తెగలుగా మన భారతదేశం లోపల సర్వేశ్వరుని యొక్క సన్నిధికి చేరేటువంటి మూడు మార్గములుగా ఏర్పడినటువంటి ఈ మూడు మార్గముల లోపల కూడా ఏ మార్గం ఉత్తమమైనటువంటిది అని ఒకతోటి విచారణ తెలిపినప్పుడు మూడు ఉత్తమమైనటువంటివి. ఏ ఏ మార్గంలో ఏ ఏ రథమునందు ప్రయాణం చేయదలుచుకున్నాడో ఆయా ప్రయాణికుడికి ఆ రథానికి తగినటువంటి మార్గం అది సత్యమైనటువంటిది. కారులో బయలుదేరినటువంటి వాడు రోడ్డు పైన మాత్రమే పోవాలి కానీ ఆకాశంలో ఎగరటానికి వీలు లేదు. ప్లెయిన్ లో బయలుదేరినటువంటి వాడు ఆకాశంలోనే పోవాలి కానీ భూమి పైన సంచరించడానికి వీలు కాదు. ఆ రీతిగా మనం ఏ విధమైనటువంటి సిద్ధాంతాన్ని మనం వ్రతంగా తీసుకుంటున్నామో మన ప్రయాణం ఆ మార్గం నుండే మనం తప్పవలన కానీ వేరు మార్గంలో పోవటానికి వీలు లేదు. దీనికి భక్తి, జ్ఞానం, కర్మ అని ఈ కర్మ జ్ఞాన భక్తులు కూడా బోధించినారు. కర్మ అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కొంతవరకు మనం యోచించుకున్నామంటే వేదబోధితమైనటువంటివే కర్మలు. అనగా మనము కొన్ని విధమైనటువంటి యొక్క శాస్త్రాలు మనం చూస్తున్నాం. ఈ శాస్త్రంలో ఒక జ్యోతిష్ శాస్త్రం ఒకటి. యజ్ఞము, యాగము, హోమము, సంధ్యావందనము ఇలాంటి పంచాయతీ అనేటువంటి యొక్క కర్మలే మన వైదిక కర్మలు. వీటిని ఆచరించి పరమాత్మ యొక్క సన్నిధి చేయడానికి ఇది ఒక మార్గం. జ్ఞానము అంటే ఆత్మ, అనాత్మ యొక్క విషయాన్ని పరిశీలన కలిపేటువంటి జ్ఞానం. భక్తి అనగా సేవుడైన పరమాత్మని, సేవకుడైన జీవుడు ఆశ్రయించడమే భక్తి అనేటువంటిది. కానీ సేవ్యుడవు, సేవకుడవుడు అనేటువంటిది, సేవా పరికరం అనేటువంటిది మనం ఒకసారి యోచించుకుంటే సేవ్యుడు, సేవకుడు, సేవా పరికరము ఏకంగానే ఉంటుంటారు. త్రికాలత్రిలో ఒక త్రిగుణము ఏకత్వమైనటువంటిదే సత్యమని మహా మన డాక్టర్ మహదేవన్ కూడా చెప్పింది. త్రికాల భాగ్యమైనటువంటిదే సత్యం. అలాంటి సత్యస్వరూపుణ్ణి మనం ఎదుర్కోవడానికి సత్య మార్గాన్ని మనం అవలంబించాలి. అసత్య మార్గంలో మన యొక్క జీవితాన్ని ప్రవేశపెట్టినప్పుడు సత్యం మనకు గోచరం కాదు. కానీ మనం తలంచడం ఒకటి, చేరటం మరొకటి. కానీ దీనికి కారణం ఏంటి? మనం తలంచినటువంటి యొక్క పదార్థాన్ని సక్రమమైన మార్గంలో సత్యాన్వేషణ కలపటకుండా పోవటం వలన మనం పెడమార్గానికి మన ప్రయాణం కలుపుతూ ఉంటున్నాం. ఇందులో ద్వైతము అనేటువంటి దాన్ని ఒక్కతూరి విచారిస్తారు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే అనేటువంటి విషయాన్ని మనం పూర్తి మనం విశ్వసించినట్టయితే ఈ సాధనలు ఏ నిమిత్తమై మనం కలపాలి? సాధనలు కలిపి ప్రయోజనం ఏమిటి? జీవుడు దేవుడు అవుతాడు, మనవుడు నారాయణుడు అవుతాడు, మానవుడు మానవుడు అవుతాడు. ఇలాంటి యొక్క తత్వాన్ని మనం విచారణతో మనం పొందినప్పుడే ఒక భాగానికి మాత్రమే, ఒక స్థానానికి మాత్రమే, ఒక కాలానికి మాత్రమే జీవుడు జీవుడు, దేవుడు దేవుడుగా అవుతాడు. కానీ మరొక కాలంలో ఒక జీవుడు దేవుడుగా అవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనము ఆ సమయ సందర్భాన్ని మనం యోచించుకోకుండా ఎప్పుడూ దేవుడు దేవుడు, జీవుడు జీవుడు అయిపోతాడే అనేటువంటి యొక్క వేదాంతాన్ని బోధించింది ఈ మాతృ మతము అనేటువంటి దీని కింద మనం దాన్ని దూషించనక్కరలేదు. అది ఒక కాలానికి మాత్రమే, ఒక కాలానికి మాత్రమే ఆ బోధన వాళ్ళు కలిపినారే కానీ ఎప్పటికీ అది కాదు. క్రైస్తు కూడా మొట్టమొదటి దేవుడు నా తండ్రి, నేను దేవుడు బిడ్డను అన్నాడు. అది క్రమక్రమేణా ఆ సత్యాన్వేషణ లోపల తాను సంపూర్ణమైనటువంటి యొక్క పూర్ణత్వాన్ని పొందిన తర్వాత తండ్రి నేను ఒక్కటి అన్నాడు. ఆ రకంగానే మనం కేవుడు, సేవ్యుడు, సేవకుడు అనేటువంటి దేహభ్రాంతి ఉన్నంత వరకు మాత్రము దేవుడు దేవుడే, జీవుడు జీవుడు. జీవభ్రాంతి వచ్చేటప్పటికి ఆత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు. ఆత్మభ్రాంతి వచ్చేటప్పటికి ఆత్మే తాను, తానే ఆత్మ. కాబట్టి దేహభ్రాంతి, జీవభ్రాంతి, ఆత్మభ్రాంతి, దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ అనేటువంటి మూడు తత్వం లోపల ఏకత్వమైనటువంటిది ఒక్క సత్యం. ఇలాంటి సత్యాన్ని మనం విచారంతో మనం తెలుసుకోవాలి. అందువలనే ఒకానొక సమయం లోపల ఏ ఏ వ్యక్తికి ఏ ఏ సహజమైనటువంటి యొక్క స్వభావాలు ఉంటాయో ఆ సహజ స్వభావానికి మాత్రం ఎప్పుడు గోచరం అవుతుందంటే సంపూర్ణమైనటువంటి తన్మయత్వంలో, అనగా జీవభ్రాంతి, దేహభ్రాంతి రెండూ లేనటువంటి సమయం లోపలే ఆత్మభ్రాంతి స్వభావ స్వరూపాన్ని ధరిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణగా ఒక కథ ఉంటుంది. ఒక మహాపండితుడు దేశమంతా తిరుగుతూ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రచారము, ప్రబోధములు సరుకుతూ తన పేరు ప్రఖ్యాతులంతా కూడా ప్రపంచంలో వ్యాప్తి చేసుకోవచ్చు, అనేక రకములైనటువంటి యొక్క ఉపదేశములంతా కూడా లోకానికి అందిస్తూ ఉండేటువంటి వాడు. కానీ లోకంలో కాదు, లోపల విచారణ చేయక తప్పదు. మన యొక్క మార్గంలో అవలంబిస్తూ ఉంటుంటే లోపల యొక్క స్థితిగతులు కూడా కొంచెం యోచించుకోవాల్సి వస్తుంటుంటారు. ఏదో మేము చెప్పేటువంటి వారు చెప్తున్నాం కదా అని చెప్పి అనుకోని వినేటువంటి వారి పరిస్థితి ఎక్కువ ఉండాలని విచారణ చేయకుండా ఉంటుంటే తలభారాలు వస్తుంటుంటారు. కనుక మీ యొక్క ఆనందం కోసం మరి మేము మాట్లాడుతున్నాను కానీ మా తృప్తుల కోసం మేము మాట్లాడటం కాదు. అలాంటి స్వభావాన్ని మొట్టమొదటి మేము అర్థం చేసుకోవాలి. దీని విషయంలో పరిపాలన కొంతవరకు లోపల కొంతవరకు యోచించుకున్నారు. మరే ఇలాంటి ప్రచార ప్రభావంలో జరిపేటువంటి ఈ మహనీయుడు ఏ జాతికి సంబంధించినటువంటి వాడు, ఏ తెగకు సంబంధించినటువంటి వాడు అని కొంత గుసగుసలు ప్రారంభమైన ఈ గుసగుసలు ప్రారంభమైనప్పుడు ఏమైపోతుందంటే ఆడ మాత్రం కనిపించినప్పుడు కేవలం ఈ వాతావరణంతో అది బ్రహ్మాండంగా మారిపోవడానికి అవకాశం అవుతుంటారు. ఒక్క నిప్పు పొల్ల ఉంటే ఎన్ని కొంతలకైనా అడ్డు పెట్టచ్చు అన్నారు. ఆ గుసగుసల్లో అక్కడ ఏమైపోయింది, వ్యాప్తి చెందిపోయింది. అందరూ కూడా అతను అడగటానికి భయపడేటువంటి వారు, ఏమండి మీ సాంప్రదాయం ఏమిటి, మీ యొక్క ఆచరణ ఏమిటి, మీరు ఏ తెగ సంబంధించినట్టుంటారు, స్మార్థులా వైష్ణవులా మధ్యులా అని ఏ రకంగా కూడా ప్రశ్నించడానికి చాలా భయపడేటువంటి వారు. ఇలాంటి సమయం లోపల అందరూ కొంతమంది పండితులు చేరి ఇతని యొక్క విషయాన్ని పూర్తి మనం తెలుసుకోవాలి అన్నారు. అందులోపల భక్తి స్వరూపం స్త్రీలకు పోల్చుకున్నారు, స్త్రీలను భక్తులుగా పెట్టుకున్నారు, పురుషుల్ని జ్ఞానంగా తీసుకున్నారు. మహాచక్రవర్తి రాజేంద్రరాజు మహారాజరాజు అనేటువంటి ఆ మహాశక్తివంతుడైనటువంటి పరమాత్ముని యొక్క ఆస్థానానికి పురుషులు సింహాసనం వరకు మాత్రమే ప్రవేశం ఉంటుంటారు, కానీ ఆ తరువాత ప్రవేశం ఉండదు. స్త్రీలకు మాత్రం అంతఃపురంలో కూడా ప్రవేశం ఉంటుంటారు. కనుక భక్తి అనేటువంటి దానికి విచ్చలవిడిగా సంచరించేటువంటి అవకాశం ఉంటుంటారు. కనుకని స్త్రీలకు ఒక భక్తి అని పెట్టుకున్నాం. ఆ భక్తికే యథార్థమైనటువంటి తత్వం గోచరం అవుతుంది, కానీ జ్ఞానంలో అతను సర్వము ఏకత్వంగానే ఉంటుంది, అది వాడికి గోచరమే ఏమవుతుంది. సంపూర్ణమైనటువంటి జ్ఞానంలో తగ్గడం సర్వం బ్రహ్మమయం అంటారు. ఇప్పుడు చెప్పినట్టు ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు, కానీ ఈశావాస్యం ఇదం సర్వమని మనం వింటున్నామే కానీ తింటున్నామా అని ఒక్కరు యోచించుకోవాలి. ఏ పెద్దలు చెప్పినప్పటి కూడా, ఏ గ్రంథాలు బోధించినప్పటి కూడా అన్నింటి యొక్క ఏకత్వము అన్నింటి యొక్క వ్యాప్తత్వము చెప్తూనే ఉంటుంది, కానీ మనం అందుకుంటున్నామా అనుభవిస్తున్నామా అనేటువంటి ఒక్క విషయాన్ని మాత్రమే చక్కగా మనం విచారం చేయాలి. అప్పుడు ఒక స్త్రీ, అయ్యా ఇంతమంది పండితులు ఉంటున్నారు, ఇంతమంది మహామహా పెద్దలంతా ఉంటున్నారు, అతని యొక్క స్థితిగతులు ఏంటో మీరు తెలుసుకోలేనటువంటి రీతిగా ఉంటున్నారు, దీనికి ఒక సూక్ష్మమైనటువంటి ఒక విషయం ఉంటుండాలి అని చెప్పి ఆనాడు తన పతితో ఆ గురువు గారిని మన ఇంటికి భోజనానికి ఆహ్వానం చేయమని చెప్పింది, భిక్షకు పిలవమని చెప్పింది. ఆనాడు ఆ యజమానుడు పోయినాడు, స్వామి ఈనాడు మా ఇంటికి భిక్షకు రావాలి అన్నాడు. సంతోషంగా వస్తున్నాడు. వచ్చిన తర్వాత చక్కగా నిద్రపట్టేటువంటి పదార్థాలు ఏవేవో అవే చేసింది ఆ గృహలక్ష్మి, చక్కగా పూర్ణం చేసింది, ఒబ్బట్టు చేసింది, మత్తుగా పడిపోయేటువంటి స్థితికి తెప్పించి చేసేసింది, అలాంటివన్నీ చేసేసింది. బాగా తిన్నాడు, ఏపు రోగాలు కూడా స్థలం లేదు, చక్కగా ఏదో ఒక చొక్కా ఇప్పేసేసినాడు, ఒక పరుచుకున్నాడు, పండుకున్నాడు, గాఢ నిద్రలో ఉంటున్నాడు. ఇప్పుడే ఇతని సరి అయినటువంటి స్వభావం తెలుస్తుంది అనుకుంది. ఒక గరిక ఎర్రగా కాగబెట్టింది, అడగడం పోయింది, వాత పెరిగింది, అల్లా లేచినాడట. అయ్యో ఇతను మహమ్మడని చూస్తున్నా కనుక్కున్నాడు. అనగా ఏంటి, సర్వేంద్రియములు అరికట్టినప్పుడు తన యొక్క నిజస్వభావం బయటపడుతుంది అన్నారు. దానిని బట్టే మనం ఎవరు జీవాత్ముల పరమాత్ముల అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే సర్వేంద్రియాన్ని అరికట్టి గాఢ నిద్రలో పడినటువంటి స్థితిలో పడే మన యొక్క సత్యత్వం మనకు గోచరమవుతుంది. కానీ దేహభ్రాంతి, జీవభ్రాంతి, లోకభ్రాంతి, విషయ భ్రాంతి కూడా మనం కట్టుదత్తం చేసినప్పుడు మన యొక్క యథార్థమైన స్థితి ఏ రీతిగా కనపడుతుంది తెలియడానికి వీలు లేదు. అందువల్లనే పతంజలి సూత్రంలో యోగ చిత్తవృత్తి నిరోధక మరియు సర్వసాధనలు కూడాను ఆ ఇంద్రియాన్ని అరికట్టేటువంటి యొక్క సాధనే సరి అయినటువంటి సాధన. ఒక్కొక్క మానవుడికి, ఒక్కొక్క జంతువుకు, ఒక్కొక్క మృగముకు, ఒక్కొక్క పక్షికి, ఒక్కొక్క జీవరాశికి కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇచ్చిండే, సద్గుణములు ఇచ్చిండే, వారి ప్రవర్తనకు, వారి పవిత్రతకు, వారి ప్రకాశవంతానికి ఒక సూక్ష్మమైనటువంటి ఒక సద్గుణము ఒక నాభిగా వారిని అనుగ్రహించింటారు. ఆ సరి అయినటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క స్వభావాన్ని ఏనాడు మనం అభివృద్ధి పరుచుకుంటామో, ఏనాడు ఆచరిస్తామో, ఏనాడు అమల్లో పెడతామో ఆనాడే నిజమైనటువంటి మన మానవత్వం అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్న వారమైపోతామే కానీ ఏదో పచ్చి పచ్చి మృగాలే మానవత్వం కూడా సంచరిస్తూ అన్ని విధములైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది మానవత్వానికి ఏమాత్రం సాధ్యం కాదు. దానికి ఒక చిన్న కథ ఉంటుండాలి. ఒకనొక మహనీయుడు పవిత్రమైన తీర్థరాజంలో స్నానం ఆచరిస్తుండేటువంటి వారు. ఆ స్నానం చేస్తున్న సమయం లోపల ఏదో ఒక చిన్న కర్ర పైన ఒక పెద్ద తేరు కొట్టుకుని పోతూ ఉంటున్నారు. పోతూ ఉన్నటువంటి సమయంలో స్నానం చేస్తున్నటువంటి మహర్షి చూచినాడు, అయ్యో అన్ని జీవులు ఎందుకు కూడా నువ్వు ఈశ్వరత్వం అనేటువంటిది సార్థకమైనటువంటి దీంట్లో ఉంటుండాలి కదా, అన్నింటి ఎందుకు కూడా నువ్వు భగవంతుడు సర్వభూతాంతరాత్మ అన్నాడు కదా, కాబట్టి ఇది కూడా నువ్వు ఒక భూతమే, ఇందులో కూడా నా పరమాత్మ ఉంటున్నాడు, కేవలం పరమాత్మను రక్షించేటువంటి యొక్క శక్తి నాలో లేదు, కానీ పరమాత్మను చేరినటువంటి యొక్క ఉపాధిని రక్షించేటువంటి శక్తి నాలో ఉంటుండాలి, నాది ఎప్పుడు కూడా నేను స్వభావం అనేటువంటిది పరోపకారమే, మానవత్వం అనేటువంటిది పరోపకారాన్ని సరిగేటువంటి సార్థకం, అలాంటి దీనిలో కూడా నేను దీన్ని రక్షిస్తానన్నాడు. అరిచేతిలో దాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేసినాడు. ఒక్కతోడు పుట్టింది, పుట్టేటప్పటికే వదలన్నాడు, అయ్యో తిరిగి నేను ఉద్యోగానికి అపకారం చేస్తుంది అన్నాడు. తన నొప్పిని తాను సహించుకున్నాడు, తిరిగి ఆ యొక్క తేరును పట్టుకోవడానికి మరిగిపోయినాడు. మరీ పుట్టింది, మరీ వదిలిపెట్టినాడు, అయ్యో తిరిగి నేను అపకారం చేస్తున్నానే అని తిరిగి దాని వెంట పోతూ ఈ రకంగా 5-6 పర్యాయములు ఆ తేరును పట్టుకోవటం వదలటం పట్టుకోవటం వదలటం. ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి యాత్రికులంతా కూడా పక్కులు నవ్వుతూ ఉంటున్నారు. నవ్వుతూ ఉంటున్న సమయం లోపల తర్వాత దాన్ని రక్షించినాడు, ఎక్కడ ఒకటి గట్టుకు చేసేసినాడు. అందులో చేరినటువంటి యొక్క సాధకులంతా ప్రశ్నించినారు, ఏమిటయ్యా ఈ పిచ్చివేషాలంతా, కాటాయత్వం చేసుకుని తక్షణమే పరోపకారం అనేటువంటి ప్రచారం చేసేటువంటి నిమిత్తమై ఈ రకంగా నీవు చేస్తున్నావా అని వారికి హేళనగా మాట్లాడుతూ వచ్చారు. కాదు నాయన, ఆ చిన్న తేరు తెలిపినటువంటి నా యొక్క గుణము నా జన్మంలో నేను మర్చిపోలేను అన్నారు. ఏమి నేర్పించిందయ్యా తేరు ఏంటి, నీకు కూడా నేర్పడం ఏంటి, తేనే నీకు కూడా నేర్పిందంటే తేరు కంటే చెడ్డవాడన్నవాడు నీవు అన్నారు వాడు. కాదు కాదు, నిజంగా నేను చెడ్డవాడిని, తేరు నేర్పినటువంటి యొక్క ఉపదేశాన్ని, తేరు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని, తేరు ఒక నేర్పినటువంటి ఒక ఉపదేశాన్ని నీ జన్మంలో కూడా నువ్వు మరవను ఉన్నావు. ఏమి నేర్పింది, తేరుకు అపకారం చేయటం దాని సహజం, మానవుడికి ఉపకారం చేయడం వాడి సహజం, ఎన్ని పర్యాయములు పట్టినా గానీ తన యొక్క స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. ఒరే మానవుడా, నీకు ఎన్ని కష్టములు ఎన్ని నష్టములు వచ్చినా నీ స్వభావాన్ని కూడా నువ్వు మార్చకూడదురా అని ఆ తేరు నాకు బుద్ధి నేర్పింది అని చెప్పారు. అనగా ఏంటి, మనకు నష్టములు కష్టములు దుఃఖములు ఎన్నో వస్తుంటాయి, ఆ యొక్క పరిస్థితిని మనం పురస్కరించుకొని మన యొక్క భావాలను చాలా మార్పు చేసుకుంటుంటున్నాం, మన స్వభావానికి మనం పూర్తి కూడా విరుద్ధంగా సంచరిస్తూనే ఉంటున్నాం. కనుక ఎన్ని బాధలు కలిగినప్పుడు కూడా స్వభావాన్ని మార్చుకోనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క దీనిని పట్టుదిట్టంగా చేసుకోవడమే నిజమైనటువంటి సాధన. కానీ ఏదో ఒక వాతావరణం బట్టి మనం ఇష్టం వచ్చినట్లు మారుతున్నామంటే నిజంగా అది మానవ స్వభావం కానే కాన. మనము మొట్టమొదట నేర్చుకోవాల్సినటువంటి విషయం భక్తి జ్ఞాన వైరాగ్యం. ఈ వైరాగ్యం అనేటువంటిది ఎంతవరకు కావాలి, జ్ఞానం అనేటువంటిది ఎంతవరకు కావాలంటే జ్ఞానము వైరాగ్యము ప్రారంభ స్థితి నుంచి కూడా మనకు కావాలి. జ్ఞానము లేని మానవుడు లోకంలో లేదు. జ్ఞానం వాని యొక్క స్వభావం, ఆనందం వాని యొక్క స్వరూపము, ప్రేమనే వాని యొక్క రక్తము, శాంతమే వాని యొక్క దృష్టి, ఇలాంటి 4 యొక్క స్వరూపం లోపల నిండినటువంటి మధురమైనటువంటి యొక్క మానవుడు వాడు. దాని వలనే మన డాక్టర్ మహాదేవన్ చెప్పారు, శూన్యంతి విశ్వే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు మానవుడు, కేవలం మట్టి నుంచి పుట్టినటువంటి వాడు కానీ, మాంసం నుంచి పుట్టినటువంటి వాడు కానీ, మరకటం నుంచి పుట్టినటువంటి వాడు కానీ, మాంసము ఉద్దవంటి వాడు కాదు, అలాంటి అమృతపు పుట్ట మానవుడు. వాడి హృదయాకాశంలో భక్తి అనేటువంటిది, అనేక కోట్ల నామములు అనేటువంటి నక్షత్రముల మధ్య భక్తి భావోద్రేకంతో చేసేటువంటి పూర్ణ చేతులు వలే వాడి హృదయమున ప్రకాశించినప్పుడే వాడు నిజమైనటువంటి భక్తుడు అవుతాడే కానీ, లేకుండా అంధకారమైనటువంటి అమావాస్యగా వాడి హృదయం చిక్కిని చిమ్మ చీకట్టు తగ్గ ఉంటే వారు భక్తుడని చెప్పుకోవటానికి వీలు కాదు. ఇలాంటి కొన్ని కొన్ని మన భారతీయ సంస్కృతి లోపల శుక్లపక్షము కృష్ణపక్షము అనేటువంటి దాన్ని కూడా పెట్టారు. దీనికి ఉత్తరాయణము దక్షిణాయనము కూడా పెట్టారు. ఈ దక్షిణాయనకు ఉత్తరాయణకు ఉన్నటువంటి మార్గం ఏమిటి, ఉత్తరాయణ తింటే తిరిగి పునర్జన్మ లేకుండా ఉండేటువంటి ఒక స్థితి, దక్షిణాయన తింటే తిరిగి క్షీణేపుణ్యం మధ్య ఒక విషయం, వారు సంపాదించుకున్నటువంటి పుణ్యమంతా క్షీణించిన తర్వాత ఎలక్షన్ లో ఏ రీతిగా ఒక సంవత్సరం తగ్గిన తర్వాత తిరిగి వేయాలేసుకుని రావాలో ఆ రకంగానే మనం తిరిగి పుణ్యమంతా క్షీణించిన తక్షణమే తిరిగి మత్స్యలోకానికి రావాలి, నిత్యలోకానికి రావాలి. ఈ రకంగా మనం దక్షిణాయన అనేటువంటిది పోవటం రావటం, పోనటం రావటం, ఉత్తరాయణ పోతి మా తిరిగి రాము. అందుకోసమని గీత లోపల కృష్ణుడు చెప్పినటువంటి విషయం లోపల పర్వతముల యందు నేను హిమాచలాన్ని అన్నాడు. అయితే ఇది మానవులు మరొక విధమైనటువంటి విఘ్న ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉంటుంది. విశ్వస్వరూపుడైనటువంటి కృష్ణుడికి ఇండియాలో పెద్దది అయినటువంటి ఒక హిమాచలం మాత్రమే పోల్చుకుంటే దీనికంటే పెద్దవి ఎన్ని ప్రపంచంలో ఎన్ని లేవు. కాబట్టి మన హిమాచలాన్ని ఎందుకు పోల్చుకున్నాడు అంటే మన దృష్టి కల్పితమైనటువంటి ఈ దృష్టి కల్పితమైనటువంటి ఈ హిమాచలం కాదు ఆ హిమాచలం. దానికి పూర్వంలో ద్వారం ఏమిటి? హరిద్వారం. ఎవరిని దాటుకొని పోవాలి? ఋషికేశాన్ని దాటుకొని పోవాలి. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఋషికేశుడు. ఇంద్రియ నిగ్రహం చేసిన తర్వాత హరి అనేటువంటి సర్వవ్యాపకత్వాన్ని మనం పూజినప్పుడే ఆ హిమము అనేటువంటి నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థమైనటువంటి హిమాచల స్వరూపుడైనటువంటి కనుక హిమాచల స్వరూపుణ్ణి నేను తింటే ఏ విధమైనటువంటి మాలిన్యమే నాలో లేనటువంటి ఐసు ముద్ద వంటి వాణ్ణి, ఐసు లోపల ఏ విధమైనటువంటి పీకు లేదు, నేను చల్లగా తెల్లగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడిని, నా హృదయం నిరంతరము కూడాను చల్లగలమే. ఎప్పుడు చల్లగలమో, ఎందుకోసం చల్లదనాన్ని మనం పోల్చుకుంటున్నామంటే పైకి ఎక్కే కొద్దీ ఎక్కే కొద్దీ ఎక్కే కొద్దీ చల్లదనం మనకి ఏర్పడుతుంటారు, క్రిందికి దిగే కొద్దీ మనకు వేడి ఏర్పడుతుంటారు. కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థానంలో ఉంటున్నాను కాబట్టి నేను చల్లటి వాడిని అన్నారు. ఈ కలియుగంలో అట్టరావటం లేదు. పైకి బాగా పోయే కొద్దీ, పేరుకి చిచ్చలు ఎక్కే కొద్దీ, అధికార స్థానాలు ఎక్కే కొద్దీ హీట్ అవుతారు కానీ చల్లదనం రావటం లేదు. కనుక ఎప్పుడు హీట్ అవుతా ఉందో వారు పైకి ఎక్కుతుండదు, ఏదో పేరు పెట్టిస్తూ వస్తున్నాయే కానీ కిందికి దిగుతున్నారు. నిజంగా పైకి ఎక్కినటువంటి వాడైతే చల్లదనాన్ని అనుభవించారు. ఇలాంటి యొక్క ఉపదేశంలో కూడా భగవంతుడి యొక్క ఉపదేశాన్ని అంతరార్థం ఒకటి, బాహ్యార్థం ఒకటి. కేవలం బాహ్యార్థాన్నే మనం చూసుకుంటున్నాము కానీ అంతరార్థాన్ని మనం యోచించుకోలేకుండా పోతున్నాం. ఏ ఒక్క విషయాన్ని కూడా అంతరార్థం లేనటువంటి విషయాన్ని భగవంతుడు ఏ విధంగా కూడా బోధించడం లేదు. మన వేదశాస్త్ర ఇతిహాస పురాణం లేని ప్రమాణాన్ని మన భారతీయులు ఏనాడు సక్రమమైన మార్గంలో అనుభవిస్తారో ఆనాడే తిరిగి మన యొక్క జన్మము సార్థకము, మన భర్తమాత పుత్రులము అని బల్లను కొట్టి చెప్పుకునేటువంటి యొక్క ధైర్యం కూడా మనలో కలుగుతుంటారు. ఈనాడు అలాంటి ధైర్యానికి అవకాశం లేదు. ఏదో మనకు కొన్ని విధములైనటువంటి సంపర్కం వల్ల, పాశ్చాత్య విద్యల యొక్క అభిరుచి వల్ల, ఆ అభిమాన పుత్రులై, ఆ మానస పుత్రులై మన యొక్క పవిత్రమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క సంస్కృతిని అంతా కూడా మనం మరుగు చేసుకుంటూ ఉంటున్నాం. ఈనాడు నవీన నాగరికత పెరిగే కొట్టి మన యొక్క విషయం ఏ రీతిగా పోతున్నాయంటే క్రమక్రమేణ దిగజారిపోతుంటున్నాయి. మన అభిరుచులు చాలా లైట్ గా అయిపోతుంటున్నాయి. ఏ విధమైనటువంటి యొక్క బరువును చేరుకోవటం లేదు. దానివల్లనే మన జన్మానికి కారణమైనటువంటిది మూడు అన్నారు. ఏమిటి? పాపము ఒకటి, తాపము మరొకటి, అజ్ఞానం ఇంకొకటి. ఈ మూడు కారణముల వల్ల మానవుడు తిరిగి పుట్టటం చావటం, పుట్టటం చావటం ఈ యొక్క స్వరూపాన్ని పొందడానికి మూడు కారణములు అన్నారు. ఈ మూడు కారణములు కూడా ఏ రకంగా మనం తప్పించుకోవడానికి అవకాశం వస్తుందా అంటే ఒక్క రామనామం చేయరా అన్నారు. రామ అంటే ఏమిటంటే రా అంటే అగ్ని బీజం, ఆ అంటే సూర్యబీజం, మా అంటే చంద్రబీజం. ఆ రా అనేటువంటి అగ్ని బీజం మన పాపాన్ని అంతా భస్మం చేస్తుండాలి, ఆ అనేటువంటి సూర్యబీజం అంధకారాన్ని నిర్మూలన చేస్తుండాలి, మా అంటే చంద్రబీజం అన్న పాపాన్ని చల్లారుస్తుండాలి. కాబట్టి జన్మానికంతా కూడా పాపము, తాపము, అజ్ఞానం కనుక ఈ యొక్క నామంలో కూడా మూడింటిని చల్లాసేటువంటి మహత్తరమైన శక్తి ఉండాలి కనుక రామా అని చెప్పి తలుచుకొని చాలు అన్నారు. ఆ రాముడు ఎవరంటే ఆత్మని. దానివల్లనే ఆత్మారాముడికే తెలుసుని ఆత్మని ప్రతి ఒక్కరు రామా రామా అనేటువంటి నామంతో బోధిస్తున్నారే కానీ ఆత్మవిష్ణు, ఆత్మకృష్ణు, ఆత్మశివాన్ని ఎవరు సంబోధించండి? కనుక మనకు ఆత్మస్వరూపులైనటువంటి మన మానవులు కేవలం అనాత్మస్వరూపమైనటువంటి యొక్క జగత్తు కోసం మనం ప్రాకులాడుతున్నామంటే ఇంతకంటే వేరు అజ్ఞానం, ఇంతకంటే వేరు అభిమానము, ఇంతకంటే వేరు మమకారము, ఇంక వేరు దీనికి రాలేదు. అభిమాన మమకారం ఉండవలసిందే. ఎంతవరకు? ఆత్మజ్ఞానానికి ప్రయత్నించినంత వరకు కూడా ఉండవలసింది. ఆత్మజ్ఞానానికి కొంతవరకు ప్రవేశిస్తున్నా తిరిగి ఈ అభిమకార మమకారం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఎంతకాలమైనా దేహాల పైన, ఎంతకాలమైనా ప్రకృతి పైన, ఎంతకాలమైనా దీనిపైన కూడా మనం సంచరిస్తుంటే ఏనాటికి శాస్త్రం? దానివల్లనే ఈ నచకేతుడు అనేటువంటి వాడు అనేక రకములైనటువంటి విషయాలంతా కూడా యమధర్మరాజు దగ్గర వెళ్ళిపోవటం, దాని ద్వారా తాను తిరిగి సరైన సార్థకత రావటం, దీనికి కారణాలు అంతరార్థాలు అనేకం ఉంటున్నాయి. తండ్రి అనేటువంటి వాడు ఏదో ఒక బడబక్కలైనటువంటి యొక్క పశువులంతా దానం చేసుకోవటం అనేటువంటిది దానికి ఒక అంతరార్థం. అనగా ఏమిటి, భారతదేశంలో కర్మలు అనేటువంటిది భగవత్ ప్రీతి కోసం చేయవలసిందే కానీ తత్వంతాల కోసం చేయవలసింది కాదు. కర్మ సిద్ధాంతంలో ఉన్నటువంటి సర్వ కర్మలు కూడాను యజ్ఞయాగాది క్రితం అంతా కూడాను భగవంతుని ప్రసన్నం చేసుకోవటం కోసమని కాని కేవలం మన అభిష్టము నెరవేర్చుకోవటం కోసమని కాదు ఈ కర్మలు. కానీ ఈనాడు ఏ రీతిగా ఉంటుందంటే ప్రతి కర్మలు కూడా అభిష్టం కోసం చేస్తున్నామే కానీ భగవంతుని ప్రసన్నం చేసుకునేటువంటి ఉద్దేశంతో మనం చేయటం లేదు. ఇదే మార్పు ఉన్నటువంటి కర్మలకంతా కూడాను కొన్ని ఇంద్రియములకంతా వశుడైనటువంటి వాడు నరుడు, ఇంద్రియాన్ని వశం చేసుకున్నటువంటి వాడు నారాయణుడు. ఇందులో ఉన్నటువంటి ప్లస్ మైనస్, జీవి ప్లస్ వ్యామోహము నరుడు, జీవి మైనస్ వ్యామోహము నారాయణుడు. ఇంతకంటే వేరు ఏం కావాలి? ఈ వ్యామోహంలో మనం అనేక రీతిగా అనుభవిస్తూనే ఉంటున్నాము, కానీ ఏనాటికైనా వదలక తప్పదు, విడ్చక తప్పదు, ఇరుక్కులకు తప్పదు, రాలకు తప్పదు, కాలక తప్పదు. ఇలాంటి స్థితి మనం కన్నుతో చూస్తూ, చెవులతో వింటూ, మనస్సుతో అనుభవిస్తూ కూడాను ఇంకా ఈ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం యోచించుకోలేకుండా ఉంటున్నామంటే ఇంతకంటే దట్టమైనటువంటి అజ్ఞానం మరెక్కడికి లేనికొని కూడాను ఒకరు మనలో మనం విచారణ కలుపుకోవచ్చు. కాన మనం సర్వకర్మలు చేసేటువంటిది దేనికోసమంటే యజ్ఞయాగాది క్రతం లోపల ఈ కర్మ సిద్ధాంతాన్ని పురస్కరించుకొని ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. భూత బలి అన్నారు. ఇందులో ఉన్నటువంటి యొక్క సారాంశం చాలా గమనించవలసినటువంటి భూత బలి. బలి అనగా మన యొక్క విషయం లోపల మన యొక్క అనుభవం లోపల ఏ రీతిగా అంటే ఏదో ఒకదాన్ని కొట్టటము అని, కానీ అది కాదు. బలి అనగా దీనికి శుంకము అని పేరు. భూతబలి అంటే భూతమున కంటా కూడా శుంకమును చెల్లించాలి మనము. అయితే ఈ శుంకం ఎందుకోసము అంటే ఫలాంజలి కోసమని కాదు, మనకు కావలసినటువంటి యొక్క అనుకూలాలను చేసేటువంటి నిమిత్తమే మనం శుంకాన్ని చెల్లించాలి. ఈనాడు ప్రభుత్వం మనకు ఇంటి ట్యాక్స్, ఇంకొక ట్యాక్స్, ఇంకొక ట్యాక్స్, భూమి ట్యాక్స్, ఇంకొక ట్యాక్స్ ఏమేమో వేస్తున్నాం, కానీ ఈ ట్యాక్స్ అంతా మనం చెల్లిస్తున్నామంటే దేనికోసం అంటే మనం ఫలాని వీలు కోసం అని పేరు పెట్టి ఆ ట్యాక్స్ మనం చెల్లించడం లేదు. మన నుంచి ట్యాక్స్ తీసుకుంటున్నారు, మనకు రోడ్లు అంతా వేస్తున్నారు, దూరంగా ఉన్నటువంటి నీళ్లంతా మనకు దగ్గరకు తెప్పిస్తుంటున్నారు, మనకు సరైనటువంటి అనుకూలాలు చేస్తుంటున్నారు. వీటి నిమిత్తమే మనం ట్యాక్స్లు కడుతున్నాం. అయితే ఈ చేసేటువంటి కర్మల్లో ఒక్క విషయాన్ని యోచించుకోవాలి, లేని నీటిని సృష్టించి మనకి ఇస్తున్నారా, ఉన్న నీటిని దూరంగా ఉండేటువంటి దాన్ని మనకు దగ్గర చేస్తున్నారా, దూరంగా ఉన్నటువంటి దాన్ని అనుకూలపరుస్తున్నారు, పోయేటువంటి ప్రయాణాలకంతా చక్కని రోడ్లు మనకు నిర్మిస్తున్నారు, దీనికోసం మనం ట్యాక్స్ కట్టున్నాం. మనమే కనుక ట్యాక్స్ కట్టకపోతే మన అనుకూలాలంతా గవర్నమెంట్ ఏమాత్రం చేయలేదు. అట్లనే భగవంతుడి యొక్క గవర్నమెంట్ అనేటువంటి భూతములు కొన్ని దేవదూతలంతా ఉంటున్నాయి. ఈ దేవదూతలకు మనం ట్యాక్స్ అనేటువంటిది ఒక యజ్ఞయాగాధికత్వం మనం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి యొక్క ఐహిక సుఖాల కోసం తగినటువంటి యొక్క అనుకూలాలంతా వారు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ట్యాక్స్ కట్టకపోతే వారు అనుకూలాలు ఏ రీతిగా చేస్తారు చెప్పండి? గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజా గవర్నమెంట్. పోయి ఈనాడు ప్రజా గవర్నమెంట్ కాదు, ఇంతకు ముందు అంతా కూడా పాశ్చాత్య గవర్నమెంట్, వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళేం దేవతలు కాదు. కనుక మనతో సమానమైనటువంటి మానవ మనకు ప్రభుత్వం అనేటువంటి దాని కింద ఉండినప్పుడు వారికి తగినటువంటి శుంకాన్ని మనం చెల్లిస్తూ మనకు తగినటువంటి అనుకూలాన్ని వారు చేస్తూ ఉండేటువంటిది ఏ రీతిగా ప్రకృతి లోపల సహజమై ఉంటుందో అదే రీతిగానే పారమాత్మ లోపల కూడాను దేవతలు అనేటువంటి వారిని తృప్తిపరిచేటువంటిది నిమిత్తమై మనం కొన్ని యజ్ఞ ఆగాది క్రతువులు అనేటువంటి శుంకాన్ని చెల్లించినప్పుడు తాను కూడా అనుగ్రహం అనేటువంటి దాన్ని ప్రసరించి మన యొక్క ఐహిక ఆలోచనకు కైవల్యం అనేటువంటి సౌకర్యాలంతా చేయడానికి తాను కూడా ప్రసన్నులు అవుతుంటాను. ఏ ఒక్క దానిప్పుడు మనం ప్రయత్నం చేయండి ఆ యొక్క ఫలితాన్ని మాత్రం సఫలకృతం కాలేదు. కనుక మనం చేయవలసిన ప్రయత్నం చేసే తీరాలి. పాలు దగ్గర పెట్టుకుని వెన్న నాకు రామంటే ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని పెరుగు చేయాలి, మద్దతు తీయాలి, ఆ తర్వాతనే వెన్న ఒక భాగానికి వచ్చి చేరిపోతుంటాను. కనుక మనం చేయవలసిన ప్రయత్నాల్లో పూర్తి మనం మర్చిపోయి కూర్చున్నాము, కానీ కావలసినటువంటి ఒక ఫలితాల కోసం నిరంతరము ఆశిస్తూ కూర్చున్నాము. ఇది ఎంత మాత్రమైనటువంటి యొక్క మానవత్వానికి పూర్తి గుణం అవమానకరిచేటువంటి విషయాలు. మన ప్రయత్నం తప్పని చేసే తీరాలి. ఎంత ప్రయత్నం రెండు చేసిన తర్వాత నీ కార్య సాఫల్యాల కోసం మనం కాచుకొని ఉంటుండాలి. ఎంత ప్రయత్నంలో పూర్తి గుంటుబడి కార్య సాఫల్యం నా కాలేదు అని చెప్పిన మాత్రం భగవంతుడిపైన కొంతవరకు నెపములు వేసి అంతేకాకుండా భగవంతుడు కూడా దూషించేటువంటి పరిస్థితులకు మనం కూరుకున్నామంటే మనం భక్తులము అని చెప్పుకోవటం కూడా ఒక అవమానం. కాన మనము ఇలాంటి సమావేశాల్లో చేరినప్పుడు పెద్దలు అందించేటువంటి విషయాలను సరైనటువంటి మనసుతో, సరైనటువంటి భావంతో, సరైనటువంటి హృదయంతో అందుకోవడానికి సిద్ధంగా ఉంటుండాలి. ఒక డబ్బా నుంచి ఇంకొక డబ్బా లోపలకు నీరు పోస్తున్నామో నూనె పోస్తున్నామో అనుకోండి, ఇందులో పోసేటువంటి డబ్బా పదిలినా నూనె కింద పడిపోతుంది, పోయించుకునేటువంటి డబ్బా పదిలినా కింద నూనె పోతుంది. కనుక పోసే డబ్బా పోయించుకునే డబ్బా రెండు సూటిగా ఉంటున్నప్పుడే ఆ పదార్థం అందులో చేరుకోవడానికి అవకాశం ఉంటుంటాయి. కానా పోసేటువంటి మేము కానీ వినే పోయించుకునే మీరు కానీ ఈ రెండు డబ్బాలు చక్కగా ఉంటుంటేనే విషయాన్ని మీరు అందుకోవడానికి అవకాశం ఇస్తుంది. లేకపోతే మేము పోసి కింద పడిపోతుంటుంటుంది, మీరు వినుకోకుండా వెళ్ళిపోతే మాకు కూడా వృధా అయిపోతుంటుంటారు. కానా ఈ రెండింటి ఎందుకుడను ఇలాంటి సమావేశాలకు మీరు చేరినప్పుడు పెద్దలు అందించే విషయాన్ని శాంతంగా విని కొంతవరకు మీరు కష్టమైనా గాని విచారణ లోపల విన్నటువంటిది మీకు అభిరుచి అయినటువంటి విషయాన్ని కొంతవరకు వినించాలి కదా, దాన్నైనా మననం చేసుకుని ఓపిక పట్టుకోవాలి. కానీ సాచారికి ఏదో ఈ విధంగా కొట్టడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంటుంటుంది, మన భారతీయులకి అవమానంగా ఉంటుంటుంది, మన భారతీయ యొక్క సంస్కృతి యొక్క గౌరవాలంతా ఈ స్థితికి వచ్చి ఉండాలి. ఏదో సినిమాలకు పోతాం, ఎంతో ఎగ్జిబిషన్లకు పోతాం, ఎన్నో పరికరాల విషయాలకు అంతా మనం పోతుంటాం, అక్కడ మేము తెల్లవారి వదిలి సాయంకాలం వరకు కూర్చుంటుంటాం, అక్కడ విసుగు రావటం లేదే. ఇలాంటి పవిత్రమైన సమావేశాల్లో చేరినప్పుడు ఈ కొన్ని గంటలకు మాత్రమే మీకు విసుగు రావటం అనేటువంటిది ఇందులో మీలో అభిరుచి లేనటువంటి యొక్క ప్రదర్శనగానే ఉంటుంటారు. కానీ సరైనటువంటి యొక్క అభిరుచి ఉంటుంటే ఇలాంటి ప్రదర్శనలు మీరు చేయడానికి వీలు లేదు. అర్థం కాకపోతే అర్థమైనటువంటి వాటితో విచారణ కల్పించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఈ విధంగా అలజడం మాత్రం పుట్టించకూడదు. మరొక విషయంలో నేను చెప్పి త్వరలోపల నేను ఇస్తున్నాను. అయితే కొంతవరకు నువ్వు దేహతత్వాన్ని కూడా బోధించుకోవాలి, దేహతత్వాన్ని కూడా విచారించుకోవాలి. ఎంత చెప్పినప్పుడు కూడా అది పరిపక్వ స్థితికి వచ్చినప్పుడే అది బండవలే గుండువలే పడి అన్ని సారాన్ని అందుకుంటూ ఉంటాయి. ఆ పరిపక్వ స్థితికి రానప్పుడు ప్రారంభంలో ఉండేంత వరకు కొంతవరకు అలసట కావచ్చు. అలాంటి కష్టాలకు నష్టాలకు ఓర్చుకున్నప్పుడే సరి అయినటువంటి యొక్క రీతి కూడా మనం పొందుతామే గాని కష్టం కలగకూడదు, నష్టం కలగకూడదు, ఏ విధమైన శ్రమ కలగకూడదు, కైవల్యం ఉట్టి ఒళ్ళోబడాలంటే అది మాత్రం సులభం కా, ఇది మాత్రం సులభం అవుతుందా? ఆ కైవల్యమైనటువంటి యొక్క మహాపదార్థం యొక్క విలువను కూడా మనం కూడా ఒక ఇతరు యోచించుకోవాలి కదా. ఎక్కడైనా ఒకసారి షాపుకు పోయినామంటే మనం ఇవ్వవలసిన ప్రతి చెల్లించవలసినటువంటి ధనాన్ని చెల్లించిన తర్వాతనే అందుకోవలసిన పదార్థాన్ని మనం అందుకుంటున్నాం, లేక ధనం చెల్లించడానికి లేకపోతే అందులో అప్రూవమైన రాయిని మనం తీసుకుంటుంటాం. ఆ పదార్థం యొక్క విలువను విచారించుకోకుండా ఏ పదార్థాన్ని కూడా ఎవరికి తీసుకొని పోవడానికి వీలు లేదు. అట్లనే ఈనాడు ఒక విధమైనటువంటి దైవత్వం అనేటువంటి దాన్ని కానీ సాక్షాత్కారం అనేటువంటి కానీ మోక్షం అనేటువంటి కానీ ఆత్మతత్వం అనేటువంటి కానీ అందుకోవడానికి మీరు వచ్చినారు. మేము అమ్ముతున్నాం, మాకు ఇవ్వాల్సింది కూడా మాకు ఇచ్చి మీకు తీసుకోవచ్చు తీసుకోవాలి, కానీ ఇవ్వడానికి మాత్రం మేము వెనుక చేస్తాం, తీసుకోవడానికి సిద్ధంగా వస్తామంటే గళ్ళెం అంటే నోరు మూసుకోవటం, కవడం అంటే నోరు తెచ్చుకోవడం గొర్రె లక్షణమే కానీ మనుషుల లక్షణం కానే. కానా ఇలాంటి విషయాన్ని మొట్టమొదటి యోచించుకొని మనం ఇలాంటి సమావేశాల్లో ప్రవేశం కావాలి. అలాంటి ఇష్టం లేని సమయంలో దూరంగానే ఉండాలి. కానీ ఈ సమావేశాలకు అర్హత కలిగించడం కానీ ఇంకే విధమైనటువంటి యొక్క ఇది చేయడం కానీ మనం చేసుకోవడానికి పూనుకోకుండా పవిత్రమైనటువంటి ఇలాంటి పరమాత్మ తత్వాలు లభించడం చాలా దుర్లభము. ఇలాంటి సమావేశం సత్సంగంలో కలగటము చాలా అదృష్టము. మహర్షులంతా వచ్చి, మహనీయులంతా వచ్చి, అనుభవజ్ఞులంతా వచ్చి అందించేటువంటి యొక్క మహారత్నాన్ని అతి భద్రంగా దాచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి రత్నము సులభంగా రత్నము విలువ తెలియనటువంటి వారంతా కూడా దీనికి ఏదో గాజు పెంపుడు మనం భావించుకుంటామే కానీ దీన్ని విలువించినటువంటి వారు చాలా భద్రంగా పెట్టుకుంటారు. కానీ మన హృదయాన్ని పవిత్రం చేసుకునేటువంటి మార్గాన్ని మొట్టమొదట వెతుక్కోవాలి. మనం ఏ రకమైనటువంటి స్థితిలో ఉంటున్నామంటే ఈ పాశ్చాత్య నాగరికత ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా గ్రంథ పఠనమే మనకు ప్రధానమైనటువంటి యొక్క అజ్ఞానంలో మనం మునుక్కోకుండా చూసినటువంటిది కన్నటువంటిది విన్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఊరుకోవటమే మొట్టమొదటి సాధనగా మీరు భావించుకోండి. ఎంతకాలమైనా మనం జీవితం అంతా చదువుకుంటూ చదువుకుంటూ చదువుకుంటూనే పోతుంటే ఇది చదివిన దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు? బ్రతికినంతకాలము కంచె కట్టుకుంటూ కంచె కట్టుకుంటుంటే పంట పెట్టేది ఎప్పుడు? కాబట్టి మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి ఆచరణ రూపమైనటువంటి దీని లోపల మనం సాధన చదివినప్పుడే అందులో సార్థకం అనిపించుకుంది. కానీ లేకపోతే మనం ఈ సాధన ఏమాత్రము విలువ రాదు. నచకేతు, చేతకేతు, ఈ చేతకేతుడు ఈ రకమైన యొక్క ఉద్దేశాన్ని బోధించినాడు. ఇంకా నచకేతుడు యమధర్మరాజు నచకేతుని చెంతా కూడా కఠోపనిషత్తులో ఈ రకంగా బోధించినాడు అని మనం ఉపనిషత్తులు మాత్రమే మనం ఆధారంగా తీసుకోగిన మనం పోతూ ఉంటున్నామంటే నచకేతుడు ఎవరో ధన్యుడైనాడు. ఉద్దారపు కుమారుడు అయినటువంటి వారు చేతకేతుడు ధన్యుడైపోయినాడు. అతను ధన్యుడైతే మనకొచ్చిన భర్తం ఏకుండా, నచికేతుడు ధన్యుడైతే మనకొచ్చిన భర్తం ఏకుండాలి. మనం నచికేతులు కావాలి, మనం శ్వేతకేతులు కావాలి. దానికోసం మనం ప్రయత్నాలు కలపాలి. దృష్టిలో పెట్టుకుని వారిని ఆదర్శ పురుషులుగా తీసుకుని వారు అడుగుదారుల్లో మనం నచ్చినప్పుడే ఆ పవిత్రమైనటువంటి దాన్ని మనం పొందుతామే కాని వారు వా ప్రవిష్ట చేశారు వీరు వా ప్రవిష్ట చేశారని ఊరికి చదువుకుంటూ పోతే ఇది పిట్ట కథల మాదిరి మనం వస్తుంటారు. వారు ఏ రకమైనటువంటి దీక్షను సాధించినారో, ఏ రకమైనటువంటి పట్టును పట్టినారో, ఏ రకమైనటువంటి తలంపును తలంచినారో, ఏ రకమైనటువంటి ఆశయాన్ని వారు ఆశించినారో, ఆ ఆశయాలు ఆ పట్టుదలను ఆ దీక్షలు ఆ విధమైనటువంటి వ్రతమును మనం పట్టినని సాధించినప్పుడే తిరిగి రెండవ నత్కేతుడు రెండవ శతకేతుడు వస్తాడే కాని లేకపోతే ఈనాటి వరకు ఒక చేతికేస్తే ఒక నత్కేస్తే ఉన్నారు. చూడండి, బుద్ధుడైనటువంటి వాడు ఎక్కడో ఒక్కతూరి శవాన్ని చూచినాడు, ఒక్కతూరి రోగిందని చూచినాడు, ఒక్కతూరి ముసలిమ శరీరాన్ని చూచినాడు, చాలా మార్పు కలిగింది. అతను బుద్ధుడైనాడు. మనము జీవితమంతా కోట్ల శవాలు చూస్తూనే ఉంటున్నాం, కోట్ల రోగిష్ఠులు చూస్తూనే ఉంటున్నాం, కోట్ల కొలది వృద్ధ శరీరాన్ని చూస్తూనే ఉంటున్నాం, ఇంకా మనం బుద్ధులే అవుతున్నాం కానీ బుద్ధులు కావటం. ఇన్ని చూసినా కూడా మనం బుద్ధులు కాకుండా పోయినామంటే ఇది ఎంతవరకు మన సాధన జరుగుతుందో ఒక్కతూరి వారిలో వారు యోచించుకోవటం చాలా అవసరం. మనం చేరుతున్నటువంటి సమావేశాల్లో ఒక్కటైనా విన్నటువంటి దాన్ని ఆచరణలో పెడుతున్నామా అని ఒక్కతూరి మీలో మీరు మననం చేసుకున్నారంటే చాలా అభివృద్ధికి రావడానికి అవకాశం ఉంటుంది. చేరుతున్నాం, స్వామి దగ్గరికి పోతున్నాం, మహర్షుల యొక్క ఉపదేశాలు వింటూనే ఉంటున్నాం, అనుభవకుల యొక్క ఉపదేశాలు వింటూనే ఉంటున్నాం, కానీ మనం చేసిన పని ఏమి? ఇందులో ఏ పరిభాగమైనా కానీ అభివృద్ధికి వచ్చినారంటే మన భారతదేశం తిరిగి దేదీప్యమానటువంటి యొక్క వెలుతురుతో మనం ప్రకాశించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం లోపల మన ఆర్థికత్వానికి అనేక అడ్డు తగులుతున్నటువంటి యొక్క చిన్నలు కనిపిస్తూ ఉండినప్పుడు కూడా మనం అధైర్యపడిన అక్కడ లేదు. ఇవన్నీ మనకు శుభ సూచనలే కానీ అశుభ సూచనలు కానీ తిరిగి మన సనాతన సాంప్రదాయమైనటువంటి మన ధర్మాన్ని మన కన్నతో చూస్తాము, మనతో అనుభవిస్తాము. ఇది సత్యము, సత్యము, సత్యం. కానీ మన ప్రయత్నాన్ని మాత్రం వదలకోకుండా సాధించడానికి మాత్రం మనం కంకణం కట్టుకోవాలి. అలాంటి కంకణం మనం కట్టినప్పుడే సరైనటువంటి యొక్క దీక్షను మనం సాధించుకోగలము. దానినే తపస్సు అన్నారు. పట్టిన పట్టును సాధించడానికి ఏ దీక్షను మొదటి నుంచి కడ వరకు వదలకోకుండా ఏమి కదులుకోకుండా వారు సాధిస్తాడో దానినే తపస్సు అంటారు. అనగా తాపము, ఏదైనా సాధించాలి సాధించాలి సాధించాలి అనేటువంటి ఒక తాపమే తపస్సు. లేకపోతే తమస్సు అయిపోతుంది కానీ తపస్సు కాలేదు. ఈనాడొకటి రేపోటి ఉన్నాడొకటి ఈ రకంగా మారుతుంటుంటే ఎట్టవుతుంది? అడవిలో ఉన్నటువంటి వృక్షాలకు ఒక్కొక్క చెట్టు కొమ్మ ఒక్కొక్క చెట్టు కొమ్మ రాసుకుంటూ ఉంటుంటారు. ఈనాడు కొంచెము రేపు కొంచెము ఎల్లుండి కొంచెం ఇట్లా రాసుకుంటుంటే అగ్ని పుట్టుందా? పుట్టడానికి వీల్లేదు. అది అగ్ని పుట్టేంతవరకు ఏ కొమ్మకు కొమ్మకు బాగా రాసుకుంటుందో అప్పుడే అగ్ని పుట్టింది. కానీ ఈనాడు కొంచెం రేపు కొంచెం ఉన్నాడు కొంచెం ధ్యానము జపము చేస్తున్నామంటే అది మనకు జ్ఞానం అనేటువంటి అగ్ని రావటానికి అవకాశం లేదు. అగ్ని అనేటువంటిది పుట్టేంత వరకు కూడాను ఆ నామంతో ఈ నామితో ఏమాత్రం ఎడబాటు కలుపుకోకుండా చేయాలి. దానినే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచిత్రం అన్నారు. నిరంతరము ఆ పరమాత్మ యొక్క చిత్రం లోపల చేసుకోవాలి. కానీ లేకుండా పోతే ఏదో కొంతసేపు అది కొంతసేపు ఇది కొంతసేపు అది చేసుకుంటూ పోతుంటే ఇది వ్యాపార లక్షణమే పోతుంది కానీ ఆధ్యాత్మిక లక్షణం కాలేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి. ఒక మహర్షి ఒక సాధకుని బోధించినాడు. నాయన, నీవు నిరంతరము ఒక దినములకు 24 గంటలు ఉంటుండేది. 24 గంటల ప్రకారము 30 దినములు నీవు పరమాత్మ యొక్క చింతన నీకు చేసినావంటే, ఎడబాడకుండా చేసినావంటే, వదలకుండా చేసినావంటే, సంకల్పాన్ని మార్చకుండా చేసినావంటే, బుద్ధిపూర్వకంగా చేసినావంటే తక్షణం సాక్షాత్కారం పొందడానికి నీకు అవకాశం ఉంటుండాలి. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. నీవు పరమాత్మని ప్రత్యక్షంగా నీవు చూస్తావు అని బోధించినాడు. ఎన్ని దినములు స్వామి అన్నాడు? 30 దినములు అన్నాడు. సరే, 30 దినములే కదా అనుకున్నాడు. తెల్లవారులేయటం, బయటికి పోవటం, ముఖం కడుక్కోవటం, స్నానం చేయటం, ఏదో పూజ చేసుకోవటం, తర్వాత వేయవలసినటువంటి పెట్రోల్ ఆయిల్ అంతా వేయటం, తిరిగి కొంచెం ఒక దినములకు 24 గంటలు ఉంటుండేది. 24 గంటల ప్రకారము 30 దినములు నీవు పరమాత్మ యొక్క చింతన నీకు చేసినావంటే, ఎడబాడకుండా చేసినావంటే

ఏదో పూజ చేసుకోవటం, తర్వాత ఏమైనటువంటి పెట్రోల్ ఆయిల్ అంతా వేయటం, తిరిగి కొంచెంసేపు పండుకోవటం, తిరిగి కొంచెంసేపు లేయటం, ఈ రకంగా చేసి ఎప్పుడెప్పుడు 30 దినాలు వస్తుంది, ఎప్పుడెప్పుడు 30 దినాలు వస్తుంది, 30 దినాల కోసం కాచుకొని ఉంటున్నాడు. 30 దినాలు వచ్చింది, తర్వాత 35 దినములు అయిపోయింది, 36వ దినము పెట్టి కట్టారు. ఎవరు చెప్పినటువంటి మహనీయుల దగ్గరికి పోవటానికి, ఏవయ్యాను అబద్దాలు చెప్పినామె, అక్కడికి పోయి ఏమి మీరు 30 దినములు చేస్తే ఈ రకంగా సాక్షాత్కారానికి పొందటానికి అవకాశం ఉంటుందని చెప్పినారే, ఇంకా నాకు కాలేదే అని చెప్పిన ప్రశ్నించినాడు. నాయన నిజంగా కాకుండా పోవడానికి వీలు లేదు, నీవు నిజంగా 30 దినములు చేసినావా? చేసినాను. నీవు తెల్లవారి మొదలు రాత్రి పండుకునేంత వరకు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమో చేసిన కార్యక్రమాలు చెప్పు విన్నాడు. ఏమిటి? 4 గంటలకు లేస్తున్నాను, 6 గంటల వరకు చూడాలని ఎక్కడో బయటికి పోతున్నాను, తర్వాత వస్తున్నాము, మరి 8 గంటలకంతా పండ్లతో స్నానం చేస్తున్నాను, మరి 9 గంటలకంతా మా యొక్క నిజమందిరమైనటువంటి హోటల్ కంతా వెళ్ళిపోతున్నాను, అక్కడ దూపదీప నైవేద్యములతో పాటు అక్కడ నైవేద్యం చేస్తూనే ఉంటున్నాను, అక్కడి నుంచి వస్తున్నాను, మరి 11 గంటలకు వచ్చేసి కూర్చుంటున్నాను, రామ రామ రామ రామ అనుకుంటున్నాను, తర్వాత మరి వెళుతున్నాను, ఫ్రెండ్స్ తో అంతా తిరుగుతుంటున్నా. ఈ రకంగా వాడి కార్యక్రమాలు చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చేటప్పటికీ, వరే పిచ్చివాడా, తెల్లవారి మొదలు సాయంకాలం వరకు నువ్వు దినానికి 24 గంటలు ఉంటుండేదని చెప్పాను. ఆ రకంగా 24 గంటల ప్రకారం 30 దినములు చేస్తే నీకు సాక్షాత్కారం అవుతుంది అన్నాను. ఈ దినముల అప్పుడంతా నీవు చేసినటువంటి 2 గంటల నామస్మరణ, అలాంటివి ఇంక 30 దినాలు అయ్యేటువంటి వరకు నీవు చెయ్యి. అనగా దినానికి 24 గంటల ప్రకారము 30 దినములు ఏనాడు కలుగుతుందో ఆనాడు నీకు అవుతుంది, కానీ పొద్దున్నే అన్ని నీ కర్మలంతా కూడా నువ్వు చేసుకుని ఏదో మధ్య మధ్యలో ప్రతిపదీప నైవేద్యం ఉన్నట్టుగా ఆ నామస్మరణ చేస్తే అది నీకు కలుగుతుందా? ఒక్క దినము 24 గంటలు కూడా నీవు ఆ యొక్క నామస్మరణలోని ఏ కర్మలు చేసినప్పటికీ నువ్వు ఇది భగవత్ప్రీత్యార్థంగా చేస్తున్నాను, ఈ సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థము అనేటువంటి రీతికి నువ్వు చేస్తుంటే విను, వద్దని చెప్పలేదు. ఇది పరమాత్మకు నైవేద్యం పెడుతున్నాను, నీవు స్నానం చేస్తున్నావు, ఈ పరమాత్మను నివసించేటువంటి ఈ దేహానికి అభిషేకం చేస్తున్నాను అనుకో, ఏదైనా ఒక విధమైన నడక నడుస్తున్నావు, పరమాత్మ విశ్వస్వరూపమైనటువంటి ఈ యొక్క జగత్తు అనేటువంటి మందిరానికి నేను ప్రదర్శన చేస్తున్నాను అనుకో, కాళ్ళను ఆ రకంగా పవిత్రం చేసుకో, చేతులు ఈ రకంగా పరమాత్మ యొక్క సేవలో పవిత్రం చేసుకో, హృదయాన్ని ఆ రకంగా తలంచుకో, ఈ రకమైనటువంటి సర్వకర్మను కూడా విశ్వేశ్వరుని యొక్క సేవకైతే అర్చితం చేసినట్టుగా నీవు భావించినప్పుడు నీకు అది వస్తుంది. కానీ నా శరీరం నేను పెంచుకోవాలా, ఇప్పుడు పౌండ్ ఎక్కినారా తగ్గినారా, ఇంకేమైనా వస్తుండాలా ఇంకేమైనా వస్తుండాలని ఎప్పుడు చూసినా దేహ చింతలోనే ఉంటుంటే దేవుడి చింత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దేహ చింతలో ఉంటుంటే దేవుడి చింత కింద పడిపోతుంది. అడవిలో పడగదా పంట పంట రాలి రాలి రాలి రాలి కిందంతా కూడా పురుగులు చేరిపోయినట్టుగా ఈ ఆకులు రాలి రాలి రాలి రాలి కిందంత విషయవాసం అనేటువంటి యొక్క పురుగులు కంపలు చేరుకోవడానికి అవకాశం ఉంటుంటాయి. కనుకనే మన భారతదేశంలో కూడా కొన్ని విధములైనటువంటి చట్టాలంతా బోధిస్తున్నారు. జీవితం ఒక దట్టమైనటువంటి అరణ్యము, ఆ అరణ్యములో కూడా శుభ్రపరిచేటువంటి వారు ఎవరు ఉండరు కనుక విషపురుగులకు నివాసం అయిపోయి కేవలం ముళ్ళు కంపలకంతా నివాసమై ఉంటుంటారు కనుక ఆ యొక్క అరణ్యమైనటువంటి జీవితంలో కూడా సులభంగా అపాయం కాకుండా సంచరించేటువంటి నిమిత్తమైపోయి 2 మార్గాలు ఒకటి బోధిస్తున్నారు. ఏమిటి 2 మార్గాలంటే? ఒకటి, ఆ అడవి మందమంతా సులభంగా సంచరించాలంటే అడవి అంతా చర్మం కప్పాలి, అప్పుడే మనం సులభంగా నడచడానికి అవకాశం ఉంటుంది. అరణ్యానికంతా మనం చర్మం కప్పడం చాలా కష్టం కనుకనే మొట్టమొదటి మన కాళ్లకు మనం చెప్పులు వేసుకున్నామంటే అరణ్యానంతా సులభంగా తిరగచ్చుకున్నాం. కనుక నీకు నీవు సాక్షాత్కారాన్ని, నీకు నీవు ఆత్మతృప్తిని, నీకు నీవు ఇంద్రియ నిగ్రహాన్ని నీవు మొట్టమొదటి చేస్తున్నావంటే ఈ జీవితం అనేటువంటి అరణ్యంలో సులభంగా సంతరించడానికి అవుతుంది. కాబట్టి దీని మీద సెల్ఫ్ రియలైజేషన్ అన్నా, నీవు ఆత్మ సాక్షాత్కారం మొట్టమొదటి నీవు చూడు, తర్వాత ఇతరులకు చెప్పడానికి పోవు అనే ఉపదేశాన్ని బోధిస్తున్నాను. కనుక మనము ఎవరికి వారు ఇతరుల తప్పకుండా మనం విచారించుకోకుండా, ఇతర దోషములకు ఏమాత్రం కూడా మనం మనసు కాకుండా ప్రవేశించుకోకుండా, మన యొక్క దోషాన్ని మాత్రం మనం ఎత్తుకొని పారవేయటానికి, మన యొక్క సుగుణాన్ని మనం పెంచుకోవటానికి ఏనాడు మనం ప్రయత్నం చేస్తామో ఆనాడే మనం జీవితం ధన్యమైపోతుంది. కనుక ఇంకా పైన మీరు మీలో ఉన్న దోషాన్ని మనం మీరు దూరం చేసుకుని మీలో ఉన్నటువంటి సుగుణాలను మాత్రం పెంచుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. నా ప్రసంగం అతిగా పోవటం చాలా ఇప్పుడు సమయం కాదు, రేపు ఎల్లుండి కూడా ఉంటుండాలి. కొంతవరకు మీకు విషయాన్ని అందించి, మీ హృదయాన్ని చల్లబరిచి, మీ తాపాన్ని తీర్చి, మీకు ఆనందాన్ని అందించేటువంటి దీని కోసం నేను కూరుకొని ఈ 3-4 సభలు కూడా ఒప్పుకున్నాము. మీరు ప్రశాంతంగా వచ్చినటువంటి మహనీయులు కానీ అనుభవకులు కానీ అందించేటువంటి యొక్క ఈ విజయ కుసుమాలంతా కూడా మీ హృదయాల్లో దాచుకొని మీ ఆవేశ

0: ఎవరైతే జనముతో దాన్ని కడిపి చక్కగా ఎండిపోకుండా చూసుకునేటువంటి దేశం చూసుకోండి. ఒక్కొక్కరు నామస్మరణతో ఆ చక్కగా
1: సాయిరామ్. You just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the Prashanti Vidwan Mahasabha at Chennai on April 22, 1967. Thank you and Jai Sai Ram.
2: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: whenever possible, you should try to read these scriptures like Bhagavatam, Mahabharata, Ramayana, Bible, Quran, and try to learn from the lives of great saints and sages. Because that kind of satsanga is what will constantly remind us to go back to our true nature.
1: Right. I think that is where we had concluded last week, where Swami said, spoke of the importance of reading all of these things and how this itself forms a way by which you keep your buddhi aligned to the right kind of thinking. Right. I think that's what we had spoken about. So we will go to the next clip in this discourse and we'll see what Swami is saying there.
2: దీనికి మన చరిత్ర లోపల అనేక రకమైనటువంటి అంతరార్థాలు కూడాను ఉండటం కద్దు.
3: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ మీనింగ్ ఇన్ ఆల్ అవర్ స్టోరీస్ అండ్ ఇన్ ఆల్ అవర్ ఇతిహాసస్.
2: దీనికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడాను మనం చెయ్యాలి.
3: వి మస్ట్ ఆల్సో మేక్ సమ్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
2: ఒక చిన్న ఉదాహరణము.
3: ఇట్స్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఈశ్వరుడు అనగా కేవలము మనము జటాజూటధారి అయి త్రిశూలధారి అయి త్రినేత్రధారి అయి కొంతవరకును గజ చర్మమును కట్టుకుని తదుపరి విభూదిని పూసుకొని అని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
3: ఇఫ్ వి థింక్ ఆఫ్ ఈశ్వర ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్ వి అట్ వన్స్ పిక్చర్ సమ్వన్ హూ హాస్ టైడ్ అప్ హిస్ హెయిర్ హూ హాస్ గాట్ ఎ త్రిశూల ఇన్ హిస్ హ్యాండ్ హూ హాస్ గాట్ త్రీ ఐస్ అండ్ హూ హాస్ గాట్ ఎ లెపర్డ్ స్కిన్ ఆన్ హిమ్ అండ్ సో ఆన్ దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ వి గెట్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
2: దీనిని మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు మౌళిగులకెడు చంద్ర మర్కండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమొట్టుతో తాంబూల రాగాద రమ్ముతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విక్షాశ్రవద్దయ వృచ్చుతోడ నల్ల గొలవలు దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయలు మేనితోడ శైలి సాధిందతనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు.
3: ది సేమ్ పిక్చర్ విచ్ వి హావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్ ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్ ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్ ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్ దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సేమ్ పిక్చర్ ఆఫ్ ఈశ్వర.
2: అయితే ఈశ్వరత్వం అనగా సకలైశ్వర్యమును కలగాడనేటువంటిదే ఈశ్వరత్వానికి సరి అయినటువంటి అర్థం.
3: The real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth.
2: Aithe itti ishwarattamlo shreshthamainatuvanti vaadu maheshwarudu ani.
3: In this aspect of Ishvara, the one who is at the highest is Maheshwara.
2: Atti maheshwarini yokka sankalpamu chetane ee srushti sthiti layamlaneetuvanti kudanu kalugutunnavaneetuvanti kudanu mana yokka samskruti yokka artham.
3: It is by the very thought, by the sankalpa of such Maheshwara, we believe that all this creation, this maintenance and this destruction is going on.
2: Itti Maheshwarini yokka vayu bhagamune oka Vishnuvani, dakshina bhagamune Shivudani, ee rendintikini madhya bhagamune Rudrudani kudanu cheppatam kaddu.
3: It is also customary for us to describe Maheshwara as one part of him as Vishnu, another part as Shiva and the central part as Rudra.
2: Aithe Shivudanaga manaku sukamunu kaliginchetuvanti vaadu mangalamunu andinchetuvanti vaadu kanukane ataniki Shivudani kudanu oka peru.
3: The name Shiva signifies that he is one who gives us prosperity, who gives us happiness. That is why he gets the name Shiva.
2: Manaku aneka rakamulainatvanti yokka margadarshakuduga nilichi sakalaishwaryamulu kudanu manaku andinchi ihamunaku paramunaku margamulu nirupinchi gnanaishwaryamu dhanaishwaryamu gunaishwaryamu balaishwaryamu ivanni kudanu aishwaryamulake sambandhinchinatvanti kanaka sakalaishwaryamulu kudanu manaku andinchetvanti vaadu kanukane atanini shankarudu ani kudanu pilustu vacharu.
3: On the other hand, one who gives us all the, who shows us all the ideal paths, who gives us all kinds of

0: ఆత్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: కర్మనే దుఃఖ దుఃఖములకు కారణమిలలో, కర్మనే దుఃఖ దుఃఖములకు కారణమిలలో.
1: ఎవ్రి జీవ, ఎవ్రి ఇండివిజువల్ ఔట్ ఆఫ్ యాక్షన్ అండ్ వర్క్ హీ ఇస్ బోర్న్. Out of action and work will he grow, and will he also move in the path of action and karma. It is karma and action that is equivalent and synonymous to God so far as persons are concerned, and karma or action is responsible for happiness as well as for sorrow in this world.
0: Swayam sarvam vedatiti vedaha ani వేదము యొక్క నిర్వచనమును పురస్కరించుకుని అజ్ఞానాంధకారమును దూరము చేసి జ్ఞాన ప్రకాశమును వెలిగింపచేసేటువంటి యొక్క తత్వమని దీనికి ఒక అంతరార్థమును ప్రబోధిస్తూ వచ్చింది.
1: స్వయం పర్వం వేదతీతి వేదః. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వేద ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ వేద ఇస్ సంథింగ్ విచ్ విల్ రిమూవ్ యువర్ ఇగ్నోరెన్స్ అండ్ విచ్ విల్ దేర్ బై ఎనేబుల్ యూ టు బికమ్ వైజ్, to become knowing, to acquire knowledge.
0: Brahmagna agnihi ani kudanu oka agni tattvani kudanu puraskarinchukoni shruti ee reetiga prabodhistu vachindi.
1: In the aspect of explaining the features of agni, our shruti has also said brahmagna agnihi, that is, they have identified the aspect of agni with brahmagna.
0: Vedamu vo bharata swarupudainatunte agni neevu సర్వములు పవిత్రమరణించుడు ఆడవలత చేత నీకు పావకుడని మరొక పేరు కూడాను కలదని కూడాను ప్రబోధించింది.
1: అవర్ వేద హాస్ ఆల్సో టాట్ అస్ దట్ భరత, ఓ భరత, హూ ఇస్ ఏ సినానిమస్ వర్డ్ నేమ్ టు అగ్ని, బికాస్ దిస్ అగ్ని సాంక్టిఫైస్ అండ్ ప్యూరిఫైస్ ఎవ్రీథింగ్, ఇట్ హాస్ గివెన్ అనదర్ నేమ్ టు అగ్ని అండ్ దట్ ఈస్ పావక, వన్ హూ ప్యూరిఫైస్.
0: ఇంతియే కాదు, నీవు పావకములను వహించుట చేత నీకు పావ్య వాహనుడని కూడాను మరొక పేరు కలదని కూడాను ఉచ్చరించింది.
1: ఫర్దర్ ఇట్ హెస్ ఆల్సో సెడ్ దట్ అగ్ని, బికాస్ హీ వేర్స్ పావకాస్, హీఈస్ ఆల్సో కాల్డ్ పావక వాహన.
0: పావ్య వాహనుడనగా ఇందులో జాతి వేదం అనేటువంటి దీని కూడా అర్థం ప్రబోధించింది.
1: ఇన్ ది నేమ్ పావ్య వాహన there is also implied jati veda.
0: ee pavyaka vadakunaku jati vedakudani kudanu peru.
1: There is a name jati vedaka for this pavya vahana.
0: veetini puraskarinchukoni vedamu kevalamu oka bharatagni swaroopudainatunti vaari nimittamai paramatma swaroopamainatunti vaanni varinchutakai bhraminchutakai leka prakashinchutakai atarini aneka rakamuluga raminchutakai వచ్చినటువంటిదని, ఉద్భవించినటువంటిదని కూడాను ఇందులో మనకు స్పష్టమవుతూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఇట్ బికమ్స్ క్లియర్ టు అస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వేద హాస్ కమ్ విత్ ఎ వ్యూ టు ఎక్స్పౌండ్ ది వన్ హూ హాస్ గాట్ ది నేమ్ ఆఫ్ అగ్ని ఆర్ భరత, ఆల్సో టు ఎక్స్పౌండ్ అండ్ మేక్ నోన్ టు పీపుల్ ది ఆస్పెక్ట్ ఆఫ్ పరమాత్మ. దిస్ ఇస్ వాట్ బికమ్స్ క్లియర్ టు అస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
0: వేదము ఎవరి నుండి ఉద్భవించినటువంటిదని లేక ఎవరి నుండి ఆవిర్భవించినటువంటిదని లేక ఎవరి నిమిత్తమై ఆవిర్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనమని కూడాను జాతి వేదం అని కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు నో ఫర్ వాట్ పర్పస్, ఫర్ హూమ్ హ్యాస్ వేద ఒరిజినేటెడ్, ఫ్రమ్ హూమ్ హ్యాస్ వేద ఒరిజినేటెడ్, విత్ ఎ వ్యూ టు గివ్ ఎన్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్, ఫర్ హూమ్ అండ్ ఫ్రమ్ హూమ్ హ్యాస్ ది వేద ఒరిజినేటెడ్, దే హావ్ ఆల్సో రిఫర్డ్ టు దిస్ అగ్ని యాజ్ జాతి వేద.
0: అగ్ని జాతి వేద అని కూడా దీనికి మరొక పేరు.
1: దట్ ఇస్ అనదర్ వే ఆఫ్ గివింగ్ ఎ నేమ్ టు దిస్ దట్ ఇస్ అగ్ని జాతి వేద, దట్ ఇస్ ఎ నేమ్ జాతి వేద టు అగ్ని.
0: అనగా అగ్ని భరత ఈ రెండింటి యొక్క పేర్లకు ఒక విధమైనటువంటి యొక్క భేదములు లేనటువంటివిగా కూడాను మనం ఇందులో కొంత స్పష్టం చేసుకోవాల్సి వస్తుంది.
1: ఇన్ దిస్ ఇట్ ఇస్ నెసెసరీ ఫర్ అస్ టు మేక్ క్లియర్ టు అవర్ సెల్ఫ్ దట్ దీస్ టూ వర్డ్స్ అగ్ని అండ్ భరత డూ నాట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్, దే ఆర్ ఈక్వలెంట్ వర్డ్స్.
0: ఇది కేవలం పర్యాయ పదములే తప్ప భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్టర్నేటివ్ నేమ్స్ ఫర్ ది సేమ్ థింగ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇండికేటెడ్ ఇన్ దీస్ టూ వర్డ్స్.
0: అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడ, సరస్వతి, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి నిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్ యజుస్ సామ వేదముల నుంచి కూడా ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్యచిత్ ఆనంద స్వరూపునిగా నిరూపం కూడాను చేసింది ఈ యొక్క శృతి.
1: ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఇన్ ది ట్రినిటీ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, టేకింగ్ దీస్ త్రీ నేమ్స్ ఈడ, సరస్వతి అండ్ భారతి, దీస్ త్రీ నేమ్స్ ఆర్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఫర్ దిస్. దీస్ హ్యావ్ ఆల్సో బిన్ టేకన్ ఫ్రమ్ ది త్రీ వేదాస్, ది ఋగ్వేద, ది యజుర్వేద అండ్ ది సామవేద. Taking these three, they have established that the divine has got these three aspects, sat chit ananda. Sat chit ananda are the attributes to the divine.
0: Bharatiyulu aacharinchetundi pavitramainatundi yajna yagadi kratulu yandu yajamanuni yokka sati ee yokka agni gurinchi leka vedamunu gurinchi aneka rakamulaga konni mantramulu kodunu cheppavalasi ostundi.
1: In the ritual of the sacred yajnas, which we are accustomed to in this country, which the citizens of Bharat are used to performing, the sacred yajna, there it so happens that the master of ceremonies, one who is the head of the yajna, who is performing the yajna, and his wife, she has certain duties. She has to utter certain words and mantras in description of Agni and of Veda.
0: అప్పుడు ఆ మంత్రములు యందు ఓ ఋగ్ యజుస్ సామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా, నీవు సర్వవేద స్వరూపుడుగా ఉంటున్నావు, నీవు కేవలము జ్ఞాతవు, జాతవు, దాతవు, భరతవు అని కూడాను ఈ భరత శబ్దమును అక్కడ కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: When she addresses Agni or the Vedas, she uses the words, the three words for the Veda, Ruk, Yaju and Sama. She addresses God and she says that in terms of these three Vedas, you have all the different forms. You are called the Jnata, you are also the Data, you are the Bharata. She uses these three words, Jnata, Data and Bharata, while addressing the God of Yajna.
0: Anaga, Agni ki ee Jnata, Data, Bharata anetvanti padamulu kevalamu oka vidhamainatvanti yokka upamana padamule tappa vedamulu anetvanti kavu.
1: In this context, we have to understand this addressing to mean that these three words, Jnata, Data and Bharata, as only different ways of addressing Agni. They are not different in meaning. They are equivalent and they are ways, alternative ways of addressing Agni.
0: ఈ విధముగా భరత అనేటువంటి శబ్దములు, భరత, భారత, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దములు వేదమునందు అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చింది.
1: In this manner, we notice that in Veda, in many places and in many contexts, these three words, Bharata, Bharata and Bharati, appear in several places.
0: యజ్ఞమునందు కుశపుష్టి అనేటువంటి యొక్క నిర్మితమైనటువంటి పదార్థమునకు వేద అనేటువంటి యొక్క దీని కూడాను ఒక అర్థం ఉంటుందని.
1: In the యజ్ఞ, whatever is created and whatever is put as a material in the యజ్ఞ, there is a word called కుశపుష్టి, comes from the Veda and this has got a specific meaning.
0: ఈ వేదము అనేటువంటిది కేవలము భరత నిమిత్తమై ఏర్పడినటువంటిదని, అనగా అగ్ని స్వరూపుడైనటువంటి యొక్క ప్రజాపతి యొక్క తత్వము నిమిత్తమై ఏర్పడినటువంటిదని కూడాను ఇందులో స్పష్టముగా వెలుబుచ్చినది.
1: Here it becomes clear and it has been explicitly stated that this Veda has come for the sake of Bharata, for the sake of establishing the meaning of the word Prajapati.
0: ఇటువంటి ప్రజాపతి నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క కుశపుష్టిని యొక్క నిర్మిత ప్రభావమైనటువంటి యొక్క పదార్థములను ఈ అగ్నిదేవతకు అర్పితము గావించటం చేత అక్కడ కూడాను జాతి అగ్ని అని కూడాను ఒక సార్థక నామం వెలువడింది.
1: బికాస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ప్రజాపతి, దిస్ క్రియేటెడ్ మెటీరియల్ విచ్ వి యూజ్ ఇన్ ది యజ్ఞ అండర్ ది నేమ్ కుశముష్టి, దిస్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ది అగ్ని. Therefore, there is also a name called Jati Agnihi.
0: Inka konni rakamulaga mana yokka vedam yokka vishayamulanu chakkaga lotunaku digi vicharinchinatundi samayamunandu ee vedarthamulakunu, veda padamulakunu, veda mantramulakunu bhagavantunaku etti sannihitamainatundi sambandha bandhavyamulu kalavaneetundi danini manam gurtinchinappude ee pavitramainatundi vedamu sarthakam kagaladu kani లేకున్నా ఇది కేవలము ఏదో ఒక వాక్శబ్దం గాది లేక శబ్దం రాశి వలె లేక ప్రాచీనుడు గావించినటువంటి యొక్క రచనల వలె ఇది కేవలము ఒక హాస్యాస్పదమైనటువంటి స్థితికి రాబోతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి గో డీప్ అండ్ వెన్ వి ట్రై టు అండర్స్టాండ్ ది మీనింగ్ బై గోయింగ్ ఇన్ టు ది డెప్త్ ఇన్ ది వేదాస్ దెన్ వీ విల్ రియలైజ్ దట్ ఐదర్ ది మీనింగ్ ఆఫ్ ది వేదాస్ ఆర్ ది వర్డ్స్ దట్ ఆర్ అకరింగ్ ఇన్ ది వేదాస్ ఆర్ ది మంత్రాస్ దట్ కమ్ ఇన్ ది వేదాస్ unless we recognize that there is a close and inseparable relationship for the meaning, for the words and the mantras with God, you will not see the full significance of the Vedas. Otherwise, we will think that the Vedas are like writings of any other author. They are simply a conglomeration of words and letters. Unless we know the deeper meaning, we will not recognize that it is much more useful than an ordinary writing or a grouping of words and letters.
0: Bharatiyulu లౌకికమైనటువంటి యొక్క కార్యముల యందు కూడాను వేద విహితమైనటువంటి యొక్క కర్మలు ఆచరిస్తూ భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని తమ యొక్క జీవితం అంతయు కూడాను వేద విహితమైనటువంటి జీవితంగా అంకితం గావించాలని భ్రమిస్తూ ఉండటము ఇది సహజం.
1: ఇట్ ఈస్ అ నేచురల్ ఫీలింగ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ భారత్ దట్ ఈవెన్ ఇన్ దేర్ వరల్డ్లీ యాక్షన్స్ ఈవెన్ ఇన్ దేర్ డైలీ యాక్షన్ విచ్ రిలేట్స్ టు ది కామన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది వరల్డ్ they in accordance with what has been given in the injunctions of Vedas, in accordance with our culture, with our traditional culture, it becomes quite common that they inject what has been told in our Vedic culture into our daily actions. This is also something which all of us know.
0: Konta vaidukulainatundi varu tama yokka putrulaku namakaranam cheseyatundi yokka samayamunandu aa putrulni తండ్రి తన వద్ద కూర్చుని పెట్టుకుని ఆ పుత్రుని యొక్క కుడి చెవును పట్టుకుని ఆ తండ్రి వాక్ వాక్ వాక్ అని మూడు పర్యాయములు నీవు కేవలము వేద స్వరూపుడవే కాని అన్యుడవు కాదని ఈ ప్రాచీనమైనటువంటి యొక్క అజాతమైనటువంటి యొక్క తన తత్వాన్ని కూడాను వేద తత్వాన్ని కూడాను వినిపించడం కూడాను ఒక సాంప్రదాయం.
1: Those who believe in the Vedas, the Vedics who have confidence in the Vedas, it is our custom and it's our tradition that when they go through the naming ceremony for their children, they take the child, they get the child to sit on their lap. They whisper into the right ear of the child three times words like walk, walk, walk. The significance of this is to tell the child that you are in the form and you are a successor to the Vedic tradition and Vedic culture. You are no different from what is contained in the Vedas. This is what they tell the child.
0: Loka samanyamainatundi yokka perulu nirmistu devadattudu aneetundi yokka perutho vedosi vedosi ani kudanu tandri uchcharinchadam kudanu oka sampradayam.
1: While giving a name to the child which is to be used in ordinary worldly matters, in common parlance and in common transactions, it is also the custom and tradition to give a name devadatta to the child by saying vedosi vedosi.
0: Anaga neevu devadattudainatundi vaadu neevu sakshat veda swaroopude neevu nirmalamainatundi yokka ee aakaramunu dharinchi ee prapanchamunu varinchi tadwara ee veda vihitamainatundi yokka karmalu aacharinche nimittamai bhagavantudu neeku janmanu andinchadu kanuka ninnu nenu bhagavantuliki dattuga andistunnanu aneetundi kudanu maroka arthanga untuntadi.
1: To give him the name Devadatta and to utter the word Vedosi means you are born in this world. You have been given this human form. You are no other than the result of the Veda itself. You are identical with the views that are expressed in the Veda. God has given you this human form in this world so that you may fulfill what is contained in the Veda. With that hope, I am giving you in adoption to the Deva. Devadatta signifies that he is giving this child in adoption to the Deva himself.
0: భారతీయ సాంప్రదాయమును పురస్కరించుకుని తనకు బిడ్డలు లేనప్పుడు ఇతర బిడ్డలను అందుకున్నటువంటి సమయమునందు దానిని దత్తత అని కూడా పిలుస్తూ వస్తుంటారు.
1: ఇన్ అవర్ ట్రెడిషన్ ఇఫ్ వన్ హ్యాస్ నో చిల్డ్రన్ అండ్ ఇఫ్ వన్ టేక్స్ ఎ చైల్డ్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్ దిస్ ఇస్ రిఫర్డ్ టు యాస్ దత్తత ఆర్ అడాప్షన్.
0: కనుక నీవు దేవదత్తుడు కనుక నీవు దేవశక్తికి మాత్రమే అర్హుడని దేవుని యొక్క ఆనందమనేటువంటి యొక్క ఆ ఆస్తిపాస్తులకే నీవు అధికారుడని కూడాను ఇందులో మరొక అర్థాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ఇన్ యూజింగ్ దిస్ నేమ్ దేవదత్త దేర్ ఇస్ అనదర్ మీనింగ్ అండ్ అనదర్ సిగ్నిఫికెన్స్ దట్ ఈస్ యు ఆర్ బీయింగ్ గివెన్ ఇన్ అడాప్షన్ టు ది గాడ్ హింసెల్ఫ్ దేర్ ఫోర్ యు ఆర్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ది పవర్ అండ్ ది వేరియస్ స్ట్రెంగ్త్ which the divine can give you, the divine strength and the divine power, you can take and inherit it from the Lord himself.
0: నీవు పుట్టుటక్కాని పెరుగుటక్కాని నశించుటక్కాని క్షీణించుటక్కాని ఈ విధమైనటువంటి యొక్క షడ్వికార భావములు కలిగినటువంటి ఈ దేహము నీకు ప్రజాపతి యొక్క అనుగ్రహ ప్రసాదంగానే భావించుకోమని కూడాను అందులో అర్థములు ప్రబోధిస్తూ వస్తుంటారు.
1: There is a further meaning here which says that whether it is for the birth of your human body or the growth of your human body or the decline of your human body or the death of your human body, you derive all these things from Prajapati by his gift. He has to give you as a gift all these things for your human body.
0: Agni, Rasmi, Bharata ani ee mudinti kudanu Trishodyevam ane ani kudanu oka peru.
1: For the three, Agni, Rasni and Bharata, there is one other name called Trishodevyam.
0: Trishyomataram.
1: Trishyomataram. These are three different aspects of Agni.
0: Kanukane, ikkada, Bharatudu aneetvanti yokka tattvanni, manam Agni, Rasni yokka deeniki cherchukunnappudu, ee Agni Rasni aineetvanti Bharatudu ani kudanu, indulo oka vidhamainatvanti arthanni kudanu prasiddham avutundi.
1: In taking these three aspects together, and then we combine the aspect of Bharata to these three, that is Agni and Rasni, then we will understand that in Bharata are implied, are latent, these two aspects of Agni and Rasni as well.
0: Bharata anaga Agni ku oka paryaya padam ani cheptamu. Kani Agni nirantaram kudanu Bhagavantuni maatrame ramistuntadi kani anyamunu raminchutaneetundi kudanu indulo manaku antarartham.
1: You have already been told that for Bharata, Agni is an alternative word. Agni is synonymous with Bharata. But we know that Agni is something which flourishes and which takes deep root only in the aspect of God. Agni is not going to flourish in any other aspect.
0: Aditya nunchi Agni, Agni nunchi Vayuvu, Vayuvu nunchi Rasmi, Rasmi nunchi Bharatam. Aneetvanti yokka tattvani manamu, ee panchabhutakamainatvanti yokka dehaniki, పంచ ప్రాణ సమానంగా మనం విశ్వసించినప్పుడు మనలోనే ఈ వాయువు ఈ అగ్ని ఈ ఆదిత్యుడు ఈ రశ్మి ఈ భరతుడు ఈ పంచభూతాత్మక స్వరూపంగా ప్రకటిస్తున్నాడనేటువంటి సత్యము ఒక గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: ఫ్రమ్ ది సన్ ఆర్ ది ఆదిత్య కమ్స్ అగ్ని, ఫ్రమ్ అగ్ని కమ్స్ వాయు, ఫ్రమ్ వాయు కమ్స్ రశ్ని, ఫ్రమ్ రశ్ని కమ్స్ భరత. దేర్ఫోర్ ఇన్ దిస్ సీక్వెల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇంప్లికేషన్ దట్ this body, which is made up of five elements, the life in it consists of these five aspects, the sun, the agni, the vayu, the rasni and the bharata.
0: Mana dehamu nunchi veluvadeetundi uchchasa nishwasamulu yokka vayu tattvamu, mana dehamunu sarvatra kaapadi rakshincheetundi yokka ee agni tattvamu, mana yokka buddhini vikasinchi prakashinpa cheseetundi yokka ee aadityuni yokka tattvamu kevalam nirantaram kudanu భగవద్ రతిగా మారటం కోసమనే ఈ మానవత్వం ప్రాప్తించినటువంటిది కూడాను వేదము యొక్క అంతరార్థము.
1: ఫర్ ది బ్రెత్ దట్ వి టేక్ ఇన్ అండ్ ది బ్రెత్ దట్ వి గివ్ అవుట్, ది ఎయిర్ ది వాయు దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాణ, అండ్ ఫర్ ది హీట్ ఇన్ అస్ ది అగ్ని దట్ ఇస్ రెస్పాన్సిబుల్, అండ్ ఫర్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ ఫర్ అవర్ థింకింగ్ కెపాసిటీ ది సన్ ది ఆదిత్య ఈజ్ రెస్పాన్సిబుల్. ఇట్ ఈస్ టు టెల్ అస్ దట్ all these things which are in our body, there is a basis for all of them and they can flourish and enjoy only in the aspect of the divine or in the aspect of God. This is an interpretation given by the Veda in this sequence of words.
0: Bharata namudainatvanti ee agni sarvamunu kudanu bhasmamu cheyatame kaaka parishuddhamu cheyatame kaaka pavitramu kudanu varnistuntadani kudanu ee veda prasthi.
1: Agni, which has got the name Bharata, has not only got the capacity to burn everything, it has also the capacity to purify everything. It has the capacity to induce purity into anything that it comes in contact with. This is one other quality of Agni which is described in the Vedas.
0: Kanuka ee Bharatuni satya swarupudiga kudanu nirupistu vacharu.
1: In this context, because of this quality of Agni, Bharata, the equivalent name, has also been understood as to mean the form of truth.
0: ఈ సత్యమునే ఆధారం చేసుకుని ధర్మము లోక విదితమైనటువంటి స్వరూపంగా బయలుదేరి వచ్చింది.
1: ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ దిస్ ట్రూత్ దట్ ధర్మ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ బై టేకింగ్ ఎ ఫార్మ్ విచ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ యాజ్ ఈక్వలెంట్ టు ట్రూత్.
0: అందువలననే సత్యం నాస్తి పరో ధర్మ అని కూడా చెప్పారు.
1: That is why it is said, satyam nasti paro dharma. There is no dharma which is different from truth.
0: Anuga, itvanti satya swarupuni dharma margamunu avalambinchi konni vidamulainatvanti yokka manaku ashtanga yogamunu kuda nu kontha varaku aacharinchi yemana niyamadulu kuda nu kontha varaku విశ్వసించి తద్వారా ఇటువంటి సత్యస్వరూపుడైనటువంటి యొక్క ప్రజాపతిని దర్శించవచ్చునని కూడాను ఈ భరత తత్వము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ప్రజాపతి హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, హీ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ధర్మ ఇట్ గివ్స్ టు ది పీపుల్ ఇన్ ది వరల్డ్ ది అష్టాంగ యోగాస్ అండ్ ఎంజాయిన్స్ ఆన్ దెమ్ దట్ దే షుడ్ ఫాలో ది అష్టాంగ యోగాస్ అండ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ ప్రజాపతి.
0: ఇందులో సత్య అనేటువంటి రెండు పదములకు మనం కొంత విభాగం సల్పుదాం.
1: హియర్ వి షల్ టేక్ ది టూ లెటర్స్ సత్య అండ్ సెపరేట్ దెమ్.
0: ఈ మూడు చేరినప్పుడే సత్య అవుతుంది.
1: సత్య ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ త్రీ లెటర్స్ స త య.
0: ఈ మూడు అక్షరముల్లో మనము యా నుంచి ప్రారంభమైనప్పుడు యకారం అనేటువంటి యమనియమాదులను యమనియమాదుల ద్వారా సకారం అనేటువంటి తపస్సును ఆచరించే సకారం అనేటువంటి సత్యస్వరూపుడు ప్రత్యక్షమవుతాడని కూడాను ఇందులో అంతరార్థము.
1: ఇఫ్ యు లుక్ ఎట్ దీస్ త్రీ లెటర్స్ స త య అండ్ టేక్ దెమ్ ఫ్రమ్ ది అదర్ ఎండ్ య త స, వీ గెట్ ది మీనింగ్ దట్ యా స్టాండ్స్ ఫర్ యమ నియమ. దీస్ ఆర్ ది కాండక్ట్ అండ్ ది రెగ్యులేషన్స్ దట్ రెగ్యులేట్ అవర్ లైఫ్. ఇఫ్ వీ కెన్ ఫాలో ది డిసిప్లిన్ అండ్ ది రెగ్యులేషన్స్ దట్ హ్యావ్ టు రెగ్యులేట్ అవర్ లైఫ్, go through the letter ta which stands for tapas or which stands for meditation, if we go through that the sadhana of tapas, then we will realize what is sa or satya. To reach truth, therefore, discipline, regulated life and tapas are necessary. These are the paths for realizing the truth sa.
0: Kevalam tapas acharinchadame pradhanam anetvanti lakshyamlo manam bhavinchukokoodadu. Tapas anetvantidi yama niyamadula cheta ఈ తపస్సు ఆచరించడమే ఈ సత్యస్వరూపాన్ని సందర్శించడానికి సరియైన ఆధారమని కూడాను నిరూపిస్తూ వచ్చింది స్మృతి.
1: అవర్ స్మృతి హ్యాస్ టోల్డ్ అస్ దట్ రియలైజేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ కాంప్రహెండింగ్ ట్రూత్ కెనాట్ బి డన్ మియర్లీ త్రూ తపస్ అలోన్, బట్ దట్ తపస్ షుడ్ బి డిసిప్లిన్డ్ అండ్ దట్ తపస్ షుడ్ బి కంట్రోల్డ్ బై వేరియస్ కండిషన్స్ బై నియమాస్. ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ వన్ కెన్ కాంప్రహెండ్ ది ట్రూత్.
0: అనగా యమ నియమాదులనుగా అంతర్బహిరి ఇంద్రియములను కొంతవరకు అరికట్టి వాటిని విచ్చలవిడిగా స్వేచ్ఛకు అందించక సాధ్యమైనంత వరకును మానవ కర్తవ్య కర్మలు ఆచరించేటువంటి మార్గములందు మాత్రమే దానికి కొంత స్వతంత్రమును మాత్రం అందించి తద్వారా ఆ దైవత్వం అనేటువంటి దానిపైన తాపము అనగా దైవమును చేరాలి, దైవమును సందర్శించాలి, దైవమును పొందాలి, దైవములో లీనం కావాలి అని నిరంతరము కూడాను సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటి భావము చేత ఆ తాపమును మన హృదయములో భావించుకోవటం చేత అది ఏ తపస్సుగా మారిపోతుంది. కానీ కేవలం అరణ్యమునకు వెళ్లి ఏదో ఒక ఏకాంతవాసమును చేసుకుని తద్వారా ఏదో కొన్ని ధ్యాననిష్టలు మనం పొందటం మాత్రమే తపస్సు కానేరదు.
1: The word discipline and the control here refers to the fact that you have to discipline and control your organs, not all the organs but the inner organs as well as the outer organs. It is only when you can control the inner and outer organs that constitutes the discipline here. You can only give them freedom but limited freedom in as much as these organs have to function and specifically carry out certain functions relating to the world. By giving it such limited freedom and by controlling the inner and outer organs, if you develop an intense desire to be with the God, to become one with God, to merge in God and to understand God, that becomes tapas. That is disciplined tapas. Through that you can reach and comprehend the truth. But here tapas does not mean giving up everything, going to a forest, sitting in isolation and leading a life which is not filled with this control of your senses and of your organs. That is not tapas here.
0: Mana hrudayamu bhagavat arpitam kaaka bhagavat ramiti kaaka anaga bhagavantuni raminchadam kaakunda ituvanti tapasulo manam siddhini e maatram kudanu andukotaniki sadhyam kaadu.
1: If your heart is not surrendered to God, if your heart does not learn to appreciate and learn to flourish in the aspect of God, it is not possible for us to realize truth in that kind of tapas where the heart is not surrendered to God.
0: Yavari valana manam uddhavinchamo ఎవరి వలన మనం జీవిస్తున్నామో, ఎవరి వలన మనం పెరుగుతున్నామో, ఎవరి వలన మనం నశిస్తున్నామో, ఈ సృష్టి స్థితి లయ తిలోదాయక అనుగ్రహం అనేటువంటి ఈ పంచ స్థితులకు కూడాను భగవంతుడే కారణం కనుక అటువంటి భగవంతుణ్ణి మనం ప్రేమించక, అటువంటి భగవంతుణ్ణి మనం రమించకున్నా మన జీవితం అనేటువంటి వ్యర్థమవుతుందని కూడాను మన భారతీయులు అనేక రకములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: From whom we have taken this birth, from whom we have taken this life, from whom, with whom we are growing, and by the strength of whom we will perish and disappear. That God, that individual who gives us all this strength is God. And if we cannot show prema to that God, and if we cannot learn to flourish and appreciate the nature of that God, who gives all our birth, our existence, our maintenance, and our death, if we cannot learn to show prema to him or understand him, there is no other possibility of your reaching or comprehending truth in this world.
0: Sarvamunaku bhagavantude karta kani nenu nenu anukotamu kevalam idi oka vidhamainatundi bhranti maatrame.
1: God is the agent for everything that we see, but for us occasionally to think that I am the agent, that I am responsible for such and such a thing is not right.
0: Kevalam ee bhanchabhautikamainatundi deham dwara antaryami ainatundi yokka atma swaroopudu nenu nenu aneetundi yokka deenito neeku uchcharistu undaga nenu nenu aneetundi padamu neevu ee dehamunaku maatrame arikattukuntu dehame nenu aneetundi branthilo neevu munigi ajnanam aneetundi andhakaram lopala tama yokka jeevithanni ankitam gaavistunnadu.
1: When the Antaryami, the God, in the form of Atma, inside your body, when he is making you utter the word I every time, without realizing that that I is identical and is synonymous with the Atma, which is in you, which is only a part of Paramatma, for you to think that that word I is synonymous with the human body and not with the Atma in it, is making a very big mistake.
0: Kanuka, manamu, dehatma bhavamaye, అజ్ఞానమని మరణమని, ఆత్మభావమే మృత్యువు కాక లేక అమృతత్వమని, అది సత్యమైనటువంటి స్థానమని కూడాను దీనికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: హియర్ ది టీచింగ్ దట్ హాస్ బీన్ గివెన్ ఈజ్ దట్ ది ఫీలింగ్ ది ఇల్యూజన్ దట్ యు ఆర్ ది బాడీ, దట్ బాడీ ఈజ్ ది ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఫర్గెటింగ్ ఆత్మ, దట్ ఈజ్ టాంటమౌంట్ టు డెత్. On the other hand, the realization that you are the Atma, the permanent thing in your body, that is equivalent to immortality and that removes the death in you. This is what they have been teaching us.
0: Atmanu lakshyamulanu unchukoni deha mano kayamulanu kontha varaku kudanu andulo imichukoni tadwara ee atma lakshyamunu visarjinchaka mana jeevithamunu konasaginchukotani punukovali.
1: Fix our attention on the Atma and the aspects or your own thoughts regarding your body and mind have to be somehow reconciled to your feeling and to your recognition of the Atma. In that way you have to carry on your life to some extent.
0: Loka sampadi anta kudanu kevalamu pratibimbamulu vantivi.
1: All the prosperity and the wealth in the world are just like images.
0: Neevu aa pratibimbamunu mundu unchukoni నీవు ఎంత పరిగెడడానికి ప్రయత్నం చేసినప్పటికీ నీకంటే ప్రతిబింబం ముందుగానే పోతుంటది, కానీ నీవు దానిని దాటడానికి వీలు కాదు.
1: దీస్ ఇమేజెస్ ఆర్ ది షాడోస్, హావింగ్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, హౌఎవర్ మచ్ యు మే రన్ విత్ ఎ వ్యూ టు గెట్ ఎట్ దెమ్, ది ఇమేజ్ ఆర్ ది షాడో విల్ ఆల్సో బి రన్నింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ రన్ ఆఫ్టర్ దెమ్.
0: అనగా నీకంటే ముందుగానే ఈ ఐశ్వర్యం అనేటువంటిది పోతుంటది, కానీ నీతో రాదు అనేటువంటిది మాత్రం ఇందులో అంతరార్థం.
1: The inner meaning here is this shadow of wealth or shadow of prosperity goes ahead of you. It is not going to be with you. It moves ahead of you.
0: అటువంటి ఐశ్వర్యం అనేటువంటి యొక్క నీడను మన వెనుక భాగమున ఉంచుకొని మనం పరిగెత్తినప్పుడు ఐశ్వర్యం కూడా మన వెంట పరిగెత్తొస్తుంది, కానీ మనమే ముందవుతాం, కానీ ఐశ్వర్యం ముందు కాదు.
1: If you do not allow this shadow of wealth to be ahead of you, but you keep it behind you, then as you move farther and farther, this shadow also moves and accompanies you. It does not overtake you.
0: Anaga ikkada aishwaryam anaga eeshwarattam aneetundide antarartham.
1: The inner meaning here of the word aishwarya, for which we have been using the word wealth, this really represents the aspect of Ishvara. That is the aishwarya, that is the wealth of Ishvara.
0: సకలైశ్వర్య సంపన్నుడు ఈశ్వరుడు అని, ఐశ్వర్యం నుంచి వచ్చినటువంటి వాడే ఈశ్వరుడు.
1: one who possesses all wealth and all kinds of prosperity, all types of aishwarya is Ishvara.
0: Kanukana Ishvara mana venta raval anukunnappudu manamu ee vidhamainatvanti yokka భగవత్ లక్ష్యాన్ని మాత్రమే ముందుంచుకుని మనం బయలుదేరినప్పుడు ఈ స్థిరత్వం అనేటువంటి ఐశ్వర్యము మనకు వెంట జంట ఇంట కంట ఉంటుంది, కాపాడుతూ వస్తుంటది.
1: ఇఫ్ దేర్ ఫోర్ యువర్ డిజైర్ ఈస్ టు హ్యావ్ దిస్ ఐశ్వర్య ఆర్ ప్రాస్పెరిటీ ఆర్ ఈశ్వర విత్ యూ, దెన్ ది ఓన్లీ వే ఇన్ విచ్ యూ కెన్ అచీవ్ ఇట్ ఈస్ టు హ్యావ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దెన్ ది ఐశ్వర్య ఆర్ ది ప్రాస్పెరిటీ విల్ ఫాలో యూ, విల్ బి బిహైండ్ యూ.
0: కనుకనే మన భారతీయ ఋషులందరూ కూడాను ఈ భరత తత్వానికి సరైనటువంటి అర్థమును గ్రహించటం చేతనే భరతత్వం అనేటువంటి సత్యమును ఆధారం చేసుకుని ఉన్నదని, ఈ సత్యమును ఆధారం చేసుకునే ధర్మస్వరూపం ఉన్నదని, ఈ రెండింటినీ మనం వశం చేసుకుని దైవస్వరూపాన్ని పొందాలనేటువంటి యొక్క దీనితో సర్వము కూడాను విసర్జించి తాము దైవత్వం యొక్క సిరి సంపదలే మాకు ప్రధానమైనటువంటి యొక్క సిరి అని భావించుకుని అటువంటి మార్గమును అనుసరిస్తూ వెళ్ళినారు.
1: Therefore, the rishis of our country, of Bharat, they have realized that the aspects that one has to take into importance are the aspect of truth and the aspect of dharma. Through truth and through dharma, they realized that they can reach the God. They can become one with God. This is the way one has to spend one's life if one wants to have Aishwarya, one wants to have Ishvara with him. Our rishis realized this and they always followed the path of truth and dharma to realize God and have Aishwarya for themselves.
0: వారి ఎందున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు తమ్మించిపోయినప్పుడు కానీ వారు ఏమాత్రము బాధపడేటువంటి వారు కాదు. వారి దేహమంతా కూడాను ఎండబారినటువంటి బెండు వలె కదిలినప్పటికీ వారు ఏమాత్రం కూడాను చింతపడేటువంటి వారు కాదు. కారణమేమనగా తన దేహమునందున్నటువంటి యొక్క చైతన్య శక్తి, తన శ్వాసలో ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి, తన యొక్క అంగముల ఎందున్నటువంటి యొక్క ఒక దేదీప్యమైనటువంటి తేజశక్తి, ఇవి సర్వము కూడాను తమ శక్తులే కనుక తమ శక్తులను తాము ఏ రీతిగా ఆడించుకున్నను మాకు సంతోషమేనేటువంటి యొక్క భావము చేత వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ దైవములో అంకితమయ్యేటువంటి యొక్క ప్రయత్నము లోపల వారి లక్ష్యమును దీనం గావిస్తూ వచ్చారు.
1: Our rishis were never worried, were never troubled, even if their breath, the breath which they were taking in on the basis of which they were living, even if it stopped, they were not worried at all. Even if their bodies were dried up due to the heat, they were not very much troubled at all. They had the feeling that all the power in them, the power of movement, the power from which they are able to live, the power with which they are able to do anything, that all that power belongs to the Lord. That does not belong to them. Therefore, if the Lord decided that one kind of power, the power to live or the power to move, had been removed, it was only removed by the Lord's wish. They did not worry at all. They sacrificed everything to the Lord and they felt that whatever they did was towards the purpose of reaching the Lord and becoming one with Him.
0: Agni, Vayu, Rasmi, Bharata Tattvani, Kevalamu, భౌతికంగా ఈ దేశమునకు భరత అనేటువంటి పేరు పెట్టడం చేత ఇందులో మహిం, ఈడ, సరస్వతి, భరత అనేటువంటి దానికి కూడాను ఒక మహిం అనేటువంటిది కూడాను చేర్చవచ్చు వచ్చింది.
1: బికాస్ ఫ్రమ్ ది వరల్డ్ యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ కంట్రీ హాస్ గాట్ ది నేమ్ భరత అండ్ ది ఈక్వలెంట్ నేమ్స్ అగ్ని, వాయు, రష్ణి అండ్ భరత. ఇట్ హాస్ బికమ్ నెసెసరీ టు రికగ్నైజ్ ఫోర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, దట్ ఈస్ మహిం, ఈడ, సరస్వతి అండ్ భారతి. ఆల్ దీస్ ఫోర్ నేమ్స్ హావ్ బీన్ రికగ్నైజ్డ్.
0: కనుక కేవలము ధర్మస్వరూపుడైనటువంటి యొక్క ప్రజాపతి వేదం యొక్క స్వరూపమైనటువంటి యొక్క ఈ భరత తత్వానికి మనము ఒక దేశములకు మాత్రమే పోల్చుకోవటము ఇది సరి అనేటువంటిది కాదు. ఆ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నతమైనటువంటి యొక్క నామము ఈ దేశములకు పెట్టిరే కాని దేశము యొక్క స్వరూపాన్ని మాత్రమే ఒక హద్దుగా పెట్టుకోవటం ఇది సరి అయినటువంటి అర్థం కాదు.
1: Prajapati, who is the embodiment of dharma, that from him the word Bharata has come and that Bharata has been given as a name to this country, for us to limit it and for us to feel that Bharata has to be limited as a name with the limits, geographical limits of this country, is not the right thing for us to take.
0: Yedaina oka vyaktiki Rama ani oka peru pettukuntam kani Rama ani peru pettukunna tatchaname Dasaratha Maharaja kumarudainatundi Ramuda kaadu. కృష్ణ అని పేరు పెట్టుకుంటాం కానీ అది దేవకీ వసుదేవుని యొక్క కుమారుడైనటువంటి యొక్క కృష్ణుడా కాదు. ఆ దేవకీ వసుదేవుని యొక్క కుమారుడికి పెట్టినటువంటి పేరును తన కుమారుడికి పెట్టుకుంటున్నారు. దశరథ కౌశల్యులకు ఉద్భవించినటువంటి యొక్క ఆ పవిత్ర స్వరూపమైనటువంటి యొక్క రాముని యొక్క పేరు మన కుమారులకు మనం పెట్టుకుంటున్నాము. అంత మాత్రమే కాని పేరు పెట్టినంత మాత్రమున ఇది కేవలం సాక్షాత్ ఒక రాములని సాక్షాత్ కృష్ణుడని అనుకోకూడదు. అదే విధంగానే ఆ పవిత్రమైనటువంటి యొక్క ప్రజాపతి యొక్క అనేక పేర్ల లోపల ఉన్నటువంటి యొక్క భరత తత్వము ఈ యొక్క దేశమునకు పెట్టిరే కాని ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వముతో అభివృద్ధి గావించినప్పుడే ఈ భరత నామమును కూడాను ఒక సార్థకం అవుతుందని కూడాను మనం విశ్వసించవలసినటువంటి విషయం.
1: ఇఫ్ వి గివ్ ఎ నేమ్ రామా టు వన్ ఆఫ్ ది చిల్డ్రన్ దెన్ డస్ ఇట్ మీన్ దట్ హీ ఇస్ ది సన్ ఆఫ్ ది కింగ్ దశరథ లైక్ ది రామా ఆఫ్ ఏన్షియంట్ డేస్? నో, వీ హావ్ టేకెన్ ది నేమ్ రామా from Rama and given it to our son. Similarly, if you give the name Krishna to a child, does it mean that he is the same and he is the son of Devaki and Vasudeva? No, we have taken the name from the son of Devaki and Vasudeva and given that name to our son. This is what we should recognize. In the same manner, by calling this country Bharata, what we have done is we have taken the significant word Bharata from Prajapati, identified him with Prajapati and given that name to our country. Unless the country acquires all the qualities and all the breadth of ideas that are contained in the word Bharata, when we used it in the context of Prajapati being the embodiment of dharma, the name is not going to be justified as the original name.
0: Kani charitrikulu duradrishtavashattu edo kondara rajulu yokka perani leka maha pravaktulainatundi vaari yokka siddhantamulani వారి యొక్క ఆదేశములని ఈ రీతిగా పలుకుతూ వచ్చారు. కానీ ఇవి ఏవి కూడా సత్యములు కావు. ఇది వేద స్వరూపమైనటువంటి యొక్క భరత నామే ఈ దేశమునకు సార్థకమై ఉంటుండాలి.
1: అన్ఫార్చునేట్లీ హిస్టోరియన్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ దట్ దిస్ వర్డ్ హ్యాస్ కమ్ ఐదర్ ఫ్రమ్ ది నేమ్ ఆఫ్ వన్ ఆర్ అదర్ ఆఫ్ ది కింగ్స్ హూ రూల్ దిస్ కంట్రీ ఆర్ ఫ్రమ్ ది వర్డ్స్ దట్ హ్యావ్ బీన్ యూజ్డ్ బై ది ఫిలాసఫర్స్ దట్ హ్యావ్ టాక్డ్ అండ్ ప్రీచ్డ్ in this country at one time or another. But this is not correct. This name Bharata has come essentially from the usage of that word in several contexts and in several places in Veda itself.
0: Mahapravaktala mundu puttira Vedam mundu puttinda, Rajula mundu puttira Vedam mundu puttinda, Leka Siddhantamula mundu puttinava Vedam mundu puttinda. Manam chakkaga vicharinchukunte Siddhantamulaku ప్రవక్తలకు రాజులకు పూర్వమే ఉద్భవించినటువంటిది కనుక వేదము, వేదము అనాది అయినటువంటిది కనుక వేదమునందే భరత శబ్దం ఉండినప్పుడు ఈ రాజుల యొక్క పేర్లు ఈ సిద్ధాంతముల యొక్క పేర్లు అని చెప్పడంలో ఏమాత్రము ప్రమాణం లేదు.
1: డిడ్ ది కింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫస్ట్ ఆర్ డిడ్ ది వేద కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫస్ట్ ఆర్ డిడ్ ది ఫిలాసఫర్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫస్ట్ ఆర్ ది వేద కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫస్ట్? Were there the teachings and the philosophies earlier than the Veda? Veda was earlier than all these things. And when this word Bharata occurs in Veda in so many places, we have to explain that this has been taken. Its origin is what is contained in the Vedas. It cannot be a later origin from either the kings or the philosophers.
0: Kaduka, Bharata, Bharata, Bharati anetunte pavitramainatunte yokka namamulu Veda vachakamule kani anya vachakamu matram kavu.
1: Therefore, these three words, Bharata, Bharata and Bharati, these are words of Veda. These are Vedic words. These are not words which have come from any other source.
0: Prarambham nande Saraswati namastubhyam varade kamarupani vidyarambham karishyami siddhibhavatavatamesada padmapatta vishalachi padmakesaravanani nityam padma dayadevi samampati Saraswati Bharati ani akkada mundu pettukuntu vacharu. కనుక ఈ భారత్ అనేటువంటిది ఏ యొక్క సరస్వతి స్వరూపం వేదవాక్కు వచ్చినదో ఆ వేదవాక్కు నుండి ఈ భారత తత్వము లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ది వెరీ బిగినింగ్ వెన్ వన్ స్టార్ట్స్ లెర్నింగ్ వన్ అడ్రెసెస్ సరస్వతి అండ్ ఈక్వేట్స్ యూజెస్ ది వర్డ్ భారతి యాజ్ సినానిమస్ విత్ సరస్వతి. So in the very beginning, when we begin our education, we use the word Bharati as a Vedic word, as being synonymous with Saraswati. And this is a Vedic word.
0: పూర్వం నుంచి కూడాను మనవారు ఈ భారతిని ఒక విధమైనటువంటి సరస్వతితో కూర్చుకుంటూ వచ్చారు. సరస్వతి, భగవతి, భారతి, పూర్ణేందు బింబానన ఎటువంటి వర్ణం చేసుకుంటూ వచ్చారు. పూర్ణేందు బింబానన అనగా వేదము పూర్ణ స్వరూపమైనటువంటిది కనుక వేదమునక ఈ పూర్ణేందు బింబానన అని వేదమాత యొక్క స్వరూపమని కూడాను ఇందులో స్పష్టమవుతూ వస్తుంటారు.
1: from the very early times, our people and our writers have been using these two words, Saraswati and Bharati, as equivalent and as synonymous with each other. Saraswati, Bhagavati, Bharati, Purnendu Bimbarana. This description can be applicable only to the Vedas. The Veda is like the Purnendu Bimbarana. Something complete. Everything is contained in the Veda. This can be addressing only Veda. Therefore, the word Bharati is equivalent with the Vedas.
0: Jagattu Purna Swarupam Kadu. Andavarane Purna Vidam, Purna Vadam, Purnat, Purna Mudachiti, Purnatam Vaka Daivattam Nande Tappa, Anyatra Purnatam Manaku Gocharinchadu.
1: Even the world is not a complete thing. There is always something or other lacking. The only thing in which there is nothing lacking and which is complete is the aspect of divinity itself, and nothing else is complete.
0: Kanuka Purnatam Anetvantadi Kevaramu Veda Swarupamu ప్రజాపతి స్వరూపము బ్రహ్మ స్వరూపంగా ఉంటుండదే తప్ప అన్య స్వరూపములు కాదు. కనుక పరకా భారతి అనేటువంటిది కేవలం పూర్ణాకారమైనటువంటి యొక్క బ్రహ్మత్వమునే కూడాను ఇందులో స్పష్టమవుతూ వస్తుంటుండాలి.
1: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ కంప్లీట్నెస్, దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫుల్నెస్, దిస్ ఈస్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ ది వర్డ్స్ ప్రజాపతి, ఇన్ ది వర్డ్ గాడ్, ఇన్ ది వర్డ్ బ్రహ్మన్. దీస్ ఆర్ ది ఓన్లీ థింగ్స్ విచ్ ఆర్ ఫుల్ అండ్ విచ్ ఆర్ నాట్ ఇన్కంప్లీట్ ఇన్ ఎనీ రెస్పెక్ట్. Therefore, when we use this word Bharati or Bharata, these words can refer only to these complete things, either to the Veda or to the aspect of Brahman and nothing else.
0: Ichchasakti, Kriyasakti, Ganasakti, Sammilitamainatuvanti ee yokka Bharata tattvamani kudanu prabodhistu vachindi.
1: The desire and the ability to work and the knowledge, the ability to know, all these three abilities, three strengths, when they are combined, they represent the aspect of this Bharata.
0: Ide karma kanda, upasana kanda, gnana kanda ani kudanu vedam bodhistu vachindi.
1: The same things are three different paths, the path of karma, the path of upasana and the path of gnana. That is what the Veda has been telling us.
0: వీటిని శృతి లయ రాగము అని కూడా పెట్టుకుంటుంది. శృతి రాగ తాళములతో సమ్మిళితమైనటువంటిది మన భరతత్వం అని కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: దీస్ త్రీ హావ్ ఆల్సో బిన్ కాల్డ్ శృతి, రాగ అండ్ తాళ. ది సాంగ్, ది రిథమ్ అండ్ ది సాంగ్ దట్ ఇస్ కంటెంట్ శృతి, రాగ అండ్ తాళ. దీస్ త్రీ హావ్ బిన్ డిస్క్రైబ్డ్ బై అవర్ పీపుల్ యాజ్ రిప్రజెంటింగ్ భరత.
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అని కూడాను ఇవన్నీ నిర్వచించుకుంటూ వచ్చారు.
1: ది సింథసిస్ ఆఫ్ భావ ది ఐడియాస్, ఆఫ్ రాగ ది సాంగ్, ఆఫ్ తాళ ది రిథమ్, ఇట్ ఈస్ ది సింథసిస్ ఆఫ్ దీస్ త్రీ, భావ రాగ అండ్ తాళ, రిప్రజెంట్స్ ది వర్డ్ భారత్, ది నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రిపుటి అని కూడాను ప్రబోధిస్తూ వచ్చారు. ఇదే త్రిమూర్తి ఆకారము అని కూడాను.
1: The oneness of these three aspects has also been called Triputi. This is the akara, the form which we call the Trimurti form.
0: Bhavam okati undi ragam marokatiga padatu taalam inkoka reetiga vestunte vine variki chevulu kosukovasostundi.
1: If the thought in your song takes one form, if your song takes another form, and if the taala or keeping the time is different, then those who listen to this song, they will have to cut their ears.
0: కనుక భావమునకు తగిన రాగము, రాగమునకు తగిన తాళము, ఈ మూడింటి యొక్క ఏకము అయినప్పుడే హృదయానందం అనేటువంటిది మనకు ఉప్పొంగుతుంది.
1: ది సాంగ్ షుడ్ అకాంపనీ ది థాట్ అండ్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ది థాట్. ది తాళ ఆర్ కీపింగ్ టైమ్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ది సాంగ్. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ యూనిటీ బిట్వీన్ థాట్, సాంగ్ అండ్ తాళ, దెన్ ఓన్లీ దేర్ విల్ బి ప్లెజర్ ఇన్ యువర్ హార్ట్ లిసనింగ్ టు సచ్ మ్యూజిక్.
0: కనుకనే మనము ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఈ మూడింటి యొక్క సమ్మిళితాన్ని కూడాను మనం ఈనాడు అనుభవించడానికి పూనుకోవాలి. దానినే ఒక విధమైనటువంటి ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. అనగా మనసు యొక్క యోచన, మాట యొక్క సూచన, క్రియ యొక్క ఆచరణ మూడింటి యొక్క ఏకత్వమే మనిషి యొక్క నిజతత్వం అని చెప్పాడు. కానీ మనసు ఒకటి తలుచుకోవటం, మాట ఒకటి చెప్పటము, పని ఇంకొకటి చేయటం లోపల మనిషి తత్వం కానే కాదు, ఇది మృగత్వం కూడాను కాదు.
1: The reconciliation, the strength to think and the strength to put that thought into work and the strength to think about that work and be wise about that work. These three strengths, there should be unity in these three strengths. This has been referred to in the statement, the proper study of mankind is man. In man, there is thought, word and deed. If man is such, that he has one thought and he utters a word which is different from his mind, which is different from what is in his mind, and then he does work, action, which does not agree with his words. In other words, there is no coordination between your thought, word and deed. If whatever you do is such that there is no coordination between your thought, word and deed, that would not be called human nature. That would be called an animal nature. A man who is human, he should have a certain thought. He should speak out and the word must be what he is thinking and his actions should be what he says. If he has one thought and he speaks something else and in action he does something quite different from these two, he will not be called a human being.
0: పవిత్రమైనటువంటి యొక్క వేదవాచకంగా ఉన్నటువంటి యొక్క భరతనామము ఈ దేశమునకు పెట్టడం చేత ఈ దేశీయులందరూ కూడాను ఈ యొక్క నామమును సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి కాని ప్రవర్తనకు కాని పూనుకోవటం అత్యవసరం.
1: బికాస్ దిస్ నేమ్ భరత, విచ్ ఇస్ ఎ వేదిక్ వర్డ్, హాస్ బీన్ గివెన్ టు అవర్ కంట్రీ, ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ to justify this Vedic name, this sacred Vedic name, Bharata, which has been given to our country.
0: అందువలననే పవిత్రమైనటువంటి యొక్క ఋషులు మన భారతదేశమునకు అనేక విధములైనటువంటి యొక్క హద్దులను నియమించి వారి యొక్క గుణ పద్ధతులను కూడాను విశ్వసించి ఒక శీలము యొక్క తత్వాన్ని కూడాను ప్రతిష్టగా భావించుకుని మానవత్వము యొక్క సంస్కృతిని కూడాను నిలబెట్టేటువంటి నిమిత్తమై అనేక రకములుగా కూడాను కొన్ని క్రమశిక్షణలు నియమిస్తూ వచ్చారు.
1: This is the reason why our sacred rishis, when they were laying down the rules for our country, they laid down strict limits for our conduct. They laid down strict controls for our conduct. They laid down certain morality and certain ethics within these limits and within these controls. And they said, man's life, man's civilization can be preserved and can be preserved at the proper level only if we work within these limits and within these controls.
0: పరమ పావనమైన భారతవనియందు సహనమన్నది మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ విచ్ హ్యాస్ ది నేమ్ ఆఫ్ భరత, ది క్వాలిటీ ఆఫ్ ఫర్బేరెన్స్ ఈజ్ ది బ్యూటీ విచ్ వీ కెన్ క్లెయిమ్.

0: like the elephant, which is very powerful, but which does not know its own strength, which is not aware of its strength, so have become the citizens of our country today, who intrinsically are very strong, but they are not aware of their own strength.
1: Sarva vidhamulainatundi shakti samarthyamulu vijnana prajnanam deepakalanu veliginchetundi yokka veda vidhamulainatundi yokka nibandhanalu kodunu manaku kavalsinatundi shaktini manaku andistu undaga mana shaktini manam gurtinchukoleka కేవలము ఒక తుచ్చుడైనటువంటి అల్పశక్తి కలిగినటువంటి యొక్క మావుట కూర్చోమంటే కూర్చోవటం, లేయమంటే లేయటం ఏనుగు ఏ రీతిగా జరుపుతుండదో అదే విధంగా మనము ఇతర దేశస్తులు చెప్పినట్టుగా మనం నోరు మూసుకుని పనిచేస్తూ కూర్చున్నాం. మన శక్తి ఏమైంది? మన భారత కీర్తి ఏమైంది? మన వేద విహితమైనటువంటి ధర్మములు ఏమైనవి? ఇటువంటి ధర్మములను పునరుద్ధరించేయటానికి ఇటువంటి యువకులందరి కూడాను తగిన కంకణము కట్టుకుని భారతదేశం యొక్క నీతిని, నిజాయితీని కూడాను తిరిగి పునరుద్ధింప చేస్తారని కూడాను నేను ఆశిస్తూ ఉన్నాను.
0: ది ఎలిఫెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ స్ట్రెంగ్త్. వెన్ ది ట్రైనర్ హ్యాస్ ఇన్ హిస్ హ్యాండ్ ఎ స్మాల్ వెపన్, దెన్ ఇట్ ఈస్ అఫ్రేడ్, ఇట్ ఫర్గెట్స్ ఆల్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ సబ్మిట్స్ ఇట్ సెల్ఫ్ వెరీ మీక్లీ టు దిస్ ట్రైనర్ హూ హ్యాస్ ఎ స్మాల్ వెపన్ ఇన్ హిస్ హ్యాండ్. సో ఆల్సో అవర్ సిటిజన్స్ టుడే, సిటిజన్స్ ఆఫ్ భారత్ హ్యావ్ ఫర్గాటన్ దేర్ స్ట్రెంగ్త్, have forgotten the knowledge which they have forgotten the prajnana which they have, and they have become meek and they are following foreigners and ideas which we obtain from the foreigners. What has happened to all our strength? What has happened to the abilities that have been handed over in our traditions and in our morals by our ancestors? Why have we forgotten the great strength that is present in all our culture and in all our traditions?
1: Anukarana maha balahinamainatundi.
0: Imitation is one of the greatest weaknesses.
1: Kaluka manaku oka heart unnadi, manaku oka deham unnadi, manaku oka pranam unnadi, manaku oka shakti unnadi. Mana shakti paina, mana pranam paina, mana deham paina, mana manas sankalpam paina mana aadhara padalsindi kaani parulu paina ye maatram kudano aadhara padakoddu. Atuvanti parulu paina aadhara padeyatundi maha balahinamto samanam.
0: We have a heart, we have a body, we have a life, we have our own strength. What has happened to our heart, our body, our life and our strength? Why do we depend upon somebody else's life and somebody else's strength? To depend and to imitate someone else's life, someone else's habits and someone else's strength is one of the greatest weaknesses.
1: ఈనాడు చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు కూడాను పరులను అనుకరించటమే జరుగుతూ వస్తుంటుండాలి.
0: Today, from the smallest thing to the biggest thing, it has become the custom and practice in us that we imitate others.
1: ఎవరైనా ఒకడు ఒక సైడ్ బర్న్ పెట్టాడంటే దాన్ని చూసి నేను సైడ్ బర్న్. ఎవడైనా ఒకడు టైట్ ప్యాంట్ వేశాడంటే దాన్ని చూసి నేను ఒక టైట్. ఈ విధమైన ఎవడైనా పెద్ద జుట్టు పెంచాడంటే తాను చూసి వీడు ఒక జుట్టు పెంచుకోవటము, ఈ రకమైనటువంటి వికారములకు పోవటము కేవలం నీవు బానిస వంటి వాడే కాని స్వతంత్రుడు కాదనేటువంటి యొక్క నీ యొక్క బుద్ధి యొక్క తత్వము నీకు ప్రకటిస్తూ వస్తుంటుండాలి.
0: If someone grows a sideburn, another person who looks at him also grows a sideburn. If someone wears a tight pant, another person who looks at him also wears a tight pant. If someone has got a heavy hair on his head, the other one who looks at him also grows heavy hair. What has become to your own individual opinion? Why have you become a slave? This simply means you have become a slave and you are imitating everything that you see. What has happened to your own strength and your own ideas?
1: నీవు పరులకు దాసుడు కావద్దు, పరమాత్మనికి దాసుడు కా, లేక నీకు నీవు దాసుడు కా.
0: Do not become a slave to others. You can become a slave to the Paramatma. If not, you can become a slave to yourself and your own ideas.
1: Kani Paramatma kudunu slave ani cheppadaniki veelu kaadu. Tane Paramatma ayinappudu tanam taanu telusukuneetuvanti oka tattvam lopala taanu leenamuka.
0: One should not use the word slave in the context of Paramatma. We have been saying that each individual, you yourself are a Paramatma. Therefore, when we say you become a slave to Paramatma, we mean

0: You understand yourself and you do what there is in your own heart.
1: నిన్ను నీవు తెలుసుకోకుండా ఉండినంత వరకు కూడాను నీవు ఒక బానిసవి. నిన్ను నీవు తెలుసుకుంటేవా నీవే భగవంతుడవు.
0: If you do not understand yourself, if you do not know who you are, you continue to be a slave. But the moment you understand yourself and you know who you are, you become God himself.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు, భగవంతుడు సత్య స్వరూపుడు, భగవంతుడు నిర్మల స్వరూపుడు. ఆ నిర్మలత్వాన్ని, ఆ ప్రేమతత్వాన్ని, ఆ సత్య స్వరూపాన్ని నీవు అనుసరించడానికి పూనుకో. తప్పక నీవు సత్య స్వరూపుడే అయిపోతావు, ప్రేమ స్వరూపుడే అయిపోతావు, ప్రశాంతమైనటువంటి జీవిత స్వరూపుడిగా నువ్వు మారుతావు.
0: భగవాన్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ప్రేమ, భగవాన్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, భగవాన్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ క్లీన్లీనెస్. Once you yourself become the embodiment of prema and you understand prema, you become the form of truth and you become of cleanliness, then you become one with God, you become God.
1: Kanukane bhagavantuni yokka shakti samarthyamulu evvaru kuda nu gurtinchadaniki sadhyam kaadu, danini anusarinchi aanandanni anubhavinchukotaniki koonukotame idi sariyainatundi yokka margam.
0: The strength of God, the capacities that are in God, no one can understand them. The only thing that you can do is to follow them, experience them and enjoy them.
1: Bhagavantudu ittivadu attivadu ane nirnayinchatamu vaari yokka buddhi yokka bhavamulu paina aadharapadi untuntade tappa adi sariyainatundi yokka nirnayalu kaavu.
0: To say that God is such and such, God is like so and so, is not to decide things intrinsically on the basis of the qualities of God. These decisions and statements are made only in accordance with the ideas which are in your own mind. These decisions are not correct decisions.
1: Brahma tattvanu telusukunnatundi vaade brahma lopala em kaagaladu brahma vishayanni telusukogaladu. బ్రహ్మ భావమును తాను గుర్తించుకున్నటువంటి వాడే బ్రహ్మను తెలుసుకోవటానికి వీలుగవుతుంటది. అంతేకాని దీని వలనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, వన్ హూ అండర్స్టాండ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్ బికమ్స్ బ్రహ్మన్. దేర్ ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ వన్ హూ అండర్స్టాండ్స్ బ్రహ్మన్ దట్ కెన్ బికమ్ బ్రహ్మన్. ఇట్ ఈస్ ఫర్ వన్ హూ కాంప్రహెండ్స్ బ్రహ్మన్ దట్ కెన్ బికమ్ ఐడెంటికల్ విత్ బ్రహ్మన్.
1: తన తత్వమునే తాను తెలుసుకోలేనటువంటి వ్యక్తికి బ్రహ్మతత్వం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
0: ఫర్ ఎన్ ఇండివిజువల్ హూ ఇస్ అనేబుల్ టు కాంప్రహెండ్ హిస్ ఓన్ నేచర్, హౌ ఈస్ హీ గోయింగ్ టు కాంప్రహెండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్?
1: దీనిని పురస్కరించుకుని మాయి మీర చక్కని ఒక అంతరార్థంగా కూడాను దానం చేస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ మీరా హ్యాడ్ అ సాంగ్ విత్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్నర్ మీనింగ్.

0: ఒకరు పరమాత్మ చాలా చీప్ గా వస్తాడని, మరొకరు పరమాత్మ చాలా విలువైనటువంటి వాడు అని. కానీ ఒకరు చూస్తే గృహములో, ఒకరు చూస్తే వనములో భగవంతుని అనేక రకములుగా ప్రార్థిస్తుకుంటూ కూర్చుంటారు. కానీ ఇది అన్నింటినీ సరియాగా గుర్తుపట్టడానికి ఎవరికి అధికారం అనగా, ఒక్క సర్వము అర్పితము గావించినటువంటి ఈ కృష్ణుడే రాధ, రాధనే కృష్ణుడు, ఈ రెండింటి యొక్క ఐకత్యాన్ని కూడాను ప్రబోధించినటువంటి యొక్క దైవతత్వమైనటువంటి యొక్క ఆ దేవి అయిన రాధకు మాత్రమే దీన్ని అంతరార్థంగా ప్రబోధించడానికి తగినటువంటి అర్హత అని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: హౌ ఆర్ వీ టు నో యూ అండ్ యువర్ నేచర్ ఓ లార్డ్? సమ్ పీపుల్ సే దట్ వన్ కెన్ అటైన్ యూ ఇన్ ఎ వెరీ చీప్ అండ్ ఈజీ వే. Some people say that to attain you is a very difficult and very expensive and troublesome way. How are we to decide the truth? Some say you are in the forest. Some say you live in a mansion. How are we to know the truth? It's not possible for us to know, for all of us to know the truth. It is only for Radha who had surrendered everything to Krishna, and it is for Radha who became identical with Krishna and said and believed that she was one with Krishna and that Krishna was identical with Radha. It is only for such persons like Radha who have surrendered completely to the Lord to understand and to recognize your presence.
0: ఇక్కడ ఎవరు రాధ? ఈ రాధ అనేటువంటిది కేవలం ఒక స్త్రీనా, లేక పురుషుడా, లేక భక్తురా, లేక భుక్తురా, యుక్తురా, ముక్తులా, శక్తులా, రక్తులా, అనురక్తులా, విరక్తులా, ఎవరు అనేటువంటి దాన్ని మనం నిర్ణయం చేసుకోవటం కూడాను సాధ్యం కాదని కూడాను కొంతమంది విరమించుకున్నారు. రాధ అనగా ఒక ప్రతి భాష ఎందు కూడాను కొన్ని కొన్ని అక్షరములు చేరికనే రాధ అంటుంటారు. ఆర్ ఏ డి ఏ రాధ అనుకుంటాం. నాలుగు అక్షరాలతో తీసుకుందాం. ఆర్ ఏ డి ఏ. ఆర్ నుంచి మీరు స్టార్ట్ చేయండి రాధ, డి నుంచి స్టార్ట్ చేయండి దారా, ఏ నుంచి స్టార్ట్ చేయండి ఆరాధ్, తిరిగి ఆర్ నుంచి స్టార్ట్ చేయండి రాధకు దారవలే ఆరాధన రాధ అని కూడా నిర్ణయం అవుతుంటుండాలి. రాధ అనగా దార ఆరాధనే ఆధారంగా తీసుకున్నటువంటిదే రాధ అని.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ several people have asked the question, what is the meaning of the word Radha in this song? Is Radha, does it represent a woman, does it represent a man, or does it represent one who has attained maturity? Is it a devotee? What kind of devotee? Has he attained salvation? What is the meaning of Radha? This several people have asked such a question and given it up. We shall now give an interpretation of this. In every language, you have to use some letters to get a word. Here for Radha, we can use the letters R-A-D-A and put the letters round a closed circle. If we put them round a closed circle, begin with R, it becomes Radha. If you begin with the second letter, with the letter D, and read till the end, round the circle, you get D-A-A-R, or Dar, Dara. Or if you begin with A, you again get Arad, A-R-A-D, Arad. If you come back to R, you get Radha. This is to be interpreted by saying Radha is a symbolic word, which simply signifies that one, whoever has for the Arad, for the basis of Dara, that is Radha. The basis for Radha is Arad. It is a continual namasmarana, continual worship, uttering the name of the Lord with no interruption. That kind of significance is given to this word Radha.
0: Dara aradhanne aadharanga chestunnatundi vaaru evaro vaarandaru kudunu radhalani anaga sarvada sarvakaleshu sarvatra krishna chintanam.
1: Whoever takes for his life work, for his basis, that is aradha, is the basis for dara. That one, he is immersed completely at all times in the thought of God. He is Radha.

0: హ్యాడ్ త్రీ కైండ్ ఆఫ్ ఐడియాస్, త్రీ టైప్స్ ఆఫ్ ఐడియాస్.
1: మొదటి వ్యక్తి పిల్లవాడిని చూచి, ఈ పిల్లవాడు భగవంతుని ప్రేమించేటువంటి వాడుగా రూపొందుతాడు అని తనలో తాను చింతించాడు.
0: ది ఫస్ట్ పర్సన్ ఫెల్ట్ విత్ హిమ్సెల్ఫ్ ఆన్ సీయింగ్ ది చైల్డ్ దట్ హీస్ గోయింగ్ టు బికమ్ ఎ గ్రేట్ లవర్ ఆఫ్ గాడ్.
1: రెండో వ్యక్తి పరమంతుని పరమాత్మని యొక్క ప్రేమకు ఈ పిల్లవాడు గురి కావచ్చును అని తలచుతూ వచ్చాడు.
0: ది సెకండ్ పర్సన్ సర్మైజ్డ్ దట్ దిస్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు ఎర్న్ ద గ్రేస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్.
1: మూడవ వ్యక్తి తానే పరమాత్ముడిగా ప్రకటింపవచ్చు అని మూడవ వ్యక్తి తలస్తూ వచ్చాడు.
0: ది థర్డ్ పర్సన్ థాట్ దట్ దిస్ చైల్డ్ మే బికమ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: ఈ పిల్లవాడు భగవంతుని ప్రేమించవచ్చును అని తలుచుకోవటమే ఇది మెసెంజర్ ఆఫ్ గాడ్ అని.
0: థింకింగ్ దట్ హీస్ గోయింగ్ టు లవ్ గాడ్, దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమించవచ్చును అని తలుచుకోవటమే ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని.
0: ది థాట్ దట్ గాడ్ విల్ లవ్ హిమ్ ఈస్ ఈక్వలెంట్ టు ద సన్ ఆఫ్ గాడ్.
1: ఈ పిల్లవాడే భగవంతుడు కావచ్చును అని అనుకోవటమే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని.
0: థింకింగ్ దట్ హీ మే హింసెల్ఫ్ బికమ్ గాడ్ ఈస్ ఈక్వలెంట్ టు ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: కనుక ఈ మెసెంజర్ అనేటువంటి వాడు ఎలాంటి వాడు?
0: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఎ మెసెంజర్?
1: తన తత్వాన్ని మాత్రమే తను గుర్తించుకోవటం మెసెంజర్.
0: The one who realizes his own nature is a messenger.
1: The one you think you are.
0: That is why there is a saying, the one who you think that you are.
1: Rendavadi, I am son of God and it will be, the one others think you are.
0: The second one is the son of God. The one others think that you are is its equivalent.
1: ఇతనే దైవస్వరూపుడుగా ఉండవచ్చును, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి, ది వన్ యు రియలీ ఆర్ అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద థాట్ దట్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సూక్తులను యేసుక్రీస్తు క్రమక్రమేణా కూడాను చక్కని ప్రబోధలుగా ప్రచారం జరుపుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ యంగ్ డేస్ Jesus began teaching such great truths in simple words.
2: That is the story of Jesus and the principles he preached that we need to emulate in our lives. The ultimate aim of every individual soul is to become one with the divine. Just like Jesus Christ said, I and my Father are one. That is where the journey stops and the means to achieve this goal is to chant the names of the Lord. And in this line, we gladly chant the names Yeshu and Sai Rama. Let's move on to the last line.
3: Sai Ram, Sai Ram, Sai Ram Bhajo.
2: The lyrics of this line have appeared before in this bhajan, and again it emphasizes that we should lose ourselves in chanting this beautiful name Sai Ram, Sai Ram, Sai Ram, which is the panacea for all our anxieties and worries. So that gives us some understanding of the immense importance of this bhajan. And now let us sing this bhajan once again with devotion and with reverence. You will now hear the Prashanti Mandir version of the bhajan as it is sung by the students of Bavas University in the Sanctum Sanctorum of Prashanti Nilayam. And as you listen to this, please join and sing along.

0: But bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
1: Satya dharma premam chantulu lekunam. Dana dharmalu sarthakachasunam.
0: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
1: ఉద్యోగములు చేసి ఎంత పదవినున్న సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా.
0: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
1: సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబుసున్నా.
0: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మానవుడు శాంతి నిమిత్తమై జన్మించాడు కానీ పదవుల కోసం జన్మించలేదు.
0: Man is born to be peaceful and not to occupy positions of authority.
1: ఎన్ని ఉండినప్పటికీ మానవులకు శాంతి లేకుండా జీవితమే శూన్యం.
0: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
1: అనేక మంది శ్రీమంతులు ఉన్నారు.
0: There are many rich people.
1: కోట్లకు విద్యావంతులు ఉన్నారు.
0: There are crores and crores of educated people.
1: ఇంకా అనేక విధములుగా కూడా గొప్ప గొప్ప పదవులు ఏర్పడుతున్న వారు ఉన్నారు.
0: There are people who are occupying very high positions in life.
1: కానీ వీరందరి వల్ల జగత్తులో ఏమి జరుగుతున్నది?
0: What is that is all happening in this world with these people?
1: వీరి యొక్క కంటిదారులు చూచడానికి వారికి సమయం లేదు.
0: They have no time to see the suffering of the poor and the needy people.
1: వీరి పరిస్థితి ఏమిటి?
0: What is the position of poor people?
1: వారి విషయాన్ని ఎవరు కూడా తరం చేసినటువంటి వారు లేరు.
0: There are none actually speaking to bother or think about them.
1: ఏ బజారు నుండి చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
0: You go to any street, in the name of social work, so many people do it. What is social work in fact?
1: ఎవరు కూడా షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
0: All are involving, indulging in show work and there is no social work.
1: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
0: If anyone approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
1: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
0: Man will enjoy the truth, peace and love if at all he is compassionate enough.
1: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
0: No one is understanding the very meaning of this word manava.
1: Manava.
0: Manava.
1: Ma anaga manishi.
0: Ma means the human being, manishi.
1: Kani ee manishiki edi mukhyamu?
0: What is important for a human being?
1: Asalu vettam mukhyama?
0: Is it desire or ambition?
1: Abhivruddhi kavatam mukhyama?
0: Is it progress in life?
1: ఆనందాన్ని అనుభవించటం.
0: ఈజ్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్.
1: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
0: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
1: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్లు శాంతి కలుగునవయ్యా?
0: హౌ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
1: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
0: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మెన్.
1: అందరికీ ఏదో కష్ట సమయము, సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్లే.
0: In this life, something like sunrise and sunset, we do have pleasure and pain.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
0: Everyone will face some difficulties in life.
1: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడాను ఒకటిగా భావించాలి.
0: One has to consider with a spirit of equanimity alike the pleasure and pain.
1: దుఃఖములో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
0: In fact, there is pleasure in pain and there is also pain in pleasure.
1: కనుక సుఖదుఖములు రెండు కూడాను మానవుని యొక్క మంచి చెడ్డలే.
0: Therefore, the pleasure and pain would make you happy and also grief-stricken accordingly.
1: కానీ మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటిని సమానంగా చూసుకోవాలి.
0: In order to progress in life, we have to develop the spirit of equanimity of both pleasure and pain.
1: కనుక ఈ సమానత్వం అనేటువంటిది లేకుండా పోతే మనం సమాజం ఎట్టవుతాం?
0: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
1: Samajamu, samajamu.
0: We say samaja, society.
1: Samanatva leinatuntu vaadu samajamlo etta puttutaru.
0: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
1: Kashtamlo sukham unnadi.
0: In fact, there is pleasure in pain.
1: Sukhamlo kashtam unnadi.
0: And there is difficulty in pleasure.
1: కానీ ఈనాటి మానవుడు ఎన్ని సుఖములు పొందినప్పటికీ ఒక్క కష్టమేమైనా వచ్చిందంటే తట్టుకోలేడు.
0: మ్యాన్ ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ప్లెజర్స్ దట్ హీ పాసెస్ త్రూ ఇన్ హిస్ లైఫ్ సోజర్న్ ఈజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ విత్ ది స్లైటెస్ట్ ఆఫ్ ది డిఫికల్టీ.
1: ఒక శ్రీమంతుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఆనందంగా ఉన్నారు కదా అని ప్రశ్నించండి.
0: ఇఫ్ యూ అప్రోచ్ ఎ రిచ్ మ్యాన్ అండ్ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఆర్ యూ హ్యాపీ,
1: అయ్యా నాకేమి తక్కువ ధనం ఉన్నది.
0: హీ విల్ సే దేర్ ఇస్ నో షార్టేజ్ వాట్స్ ఎవర్, ఐ హావ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
1: నా కుమారులందరూ కూడా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు.
0: మై సన్స్ ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్స్.
1: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
0: ఐ గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఎట్ మై రెసిడెన్స్.
1: మా కస్టమర్లకు ఎట్టి బాధలు లేవు.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
1: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
0: We have all that is all possible, but there is no mental peace.
1: Is personal shanti etta vastundi?
0: How do you expect this mental peace?
1: Ayya neevevaru ani mana prashnistunnam.
0: We go on questioning, who are you?
1: Kani unnadanta dosham ekkada, who am I aneetundi question veskotam ledu.
0: But the mistake lies here. We are not putting ourselves a question, who am I?
1: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
0: When once you know yourself the reality, you will be free from all difficulties.
1: కనుకనే
0: therefore
1: మానవుడు తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So man must make every attempt to know his own true self.
1: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the awareness of the self, knowing the rest of the things are useless.
1: వానరు లేకున్నా విత్తనంబులు నాటి ప్రయోజనం ఏమిటి?
0: దెర్ ఆర్ నో రెయిన్స్ ఆన్ వన్ హ్యాండ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ సోయింగ్ సీడ్స్?
1: గొప్ప వర్షములు కుచ్చినప్పటికీ విత్తనంలే నాటకుండా పంట పండునా?
0: ఇన్ స్పైట్ ఆఫ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ ఆన్ వన్ హ్యాండ్, ఇఫ్ యూ డు నాట్ సో ద సీడ్స్, కెన్ యూ ఎక్స్పెక్ట్ హార్వెస్ట్?
1: ఎందేనియు ఏ పని అయ్యను మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
0: ఎనీవేర్ ఎనీ టాస్క్ కెన్ బి ఫుల్ఫిల్డ్ with the combination of these three.
1: Negative unnadi, positive unnadi.
0: There is a negative, there is positive.
1: Ivi rendu cherinappude manaku current labhistundi gaani lekapothe labhinchadu.
0: You will find the flow of current with the existence of these, the positive and the negative.
1: Kaluga daiva naamam manadendu nirutam chesane.
0: Because the holy matchless God's name within us.
1: Ishara sarvabhutanam.
0: God is present in all creatures.
1: Isha vasyam jagat sarvam.
0: The whole universe, cosmos is full of divinity.
1: Kaluka manaku daivattvam anetuvanti dani marchipoyi aneka rakamulaitundi laukika bhautika sukhamulanu manam pondadaniki puttaledani telusukovali.
0: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
1: Kaluka mottamota aadhyatmikam kondu pravesha pettali.
0: Therefore, we should step into the field of spirituality to begin with.
1: ఆధ్యాత్మికమే లేకుండా
0: వితౌట్ స్పిరిచువల్ కంటెంట్
1: మనకి ఏమాత్రం కూడా మనుషత్వం అనేది అధికారమే లేదు.
0: We have no claim of authority to call ourselves human beings.
1: ఇది దైవాన్ని ద్రోహం చేసేటవుతుంది.
0: In fact, we are betraying God himself.
1: దైవం అన్నది కేవలం తనను పూజించమని కాదు.
0: God does not expect you to worship him all along.
1: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
0: Having been born in this world, we should set an ideal to the community.
1: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువు ప్రశ్నించాడు.
0: At one time, Narada approached Vishnu and questioned him.
1: Swami, నాకు ఏ విధమైన మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
0: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
0: And God replied, I am in all of the beings.
1: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
0: My spark of divinity is present in all.
1: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవ స్వరూపుడే కాని మానవుడు కాదు.
0: The human being in reality is divine in form and none else.
1: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
0: Because the human form is negative and the divinity within is positive.
1: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
0: In order to be amongst the society, I should be surrounded by human beings.
1: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
0: Therefore, the divine feeling is your verily your own self.
1: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
0: Constantly contemplate, ruminate on your true identity, the self, then I will manifest among you.
1: కనుకా అతని యందు ఒక అన్నటువంటి ఆత్మ అందరి యందు ఉంటున్నది.
0: The cosmic principle of divinity is present in all.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
0: Then only you will experience God behind you, with you, above you, below you, around you.
1: నీవు కేవలం జీవితం అంతా నెగటివ్ గానే బ్రతికితే నీకేనాటి పాజిటివ్ దిక్కుతుంది.
0: In fact, you are leading life in the negative way, full of negativity.
1: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు.
0: You don't need to search for God incessantly.
1: నేను ఒకడున్నాను.
0: I am here.
1: నా యందు కూడాను భగవంతుడు ఉన్నాడు.
0: God is in me.
1: కనుక ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all living creatures.
1: కనుక నా దేవుడు నా యందు ఉన్నాడు. నా పేరు కూడాను దేవుడే.
0: God is in me. My name is God himself.
1: దేవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word, దేవుడు?
1: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
0: God is not a specific form.
1: దైవానికి నామరూపం లేవు.
0: God is beyond name and form.
1: కానీ జగత్తులో ఉండినటువంటి యొక్క సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
0: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
0: Having been born as a human being, one should do certain tasks.
1: సత్కర్మలు ఆచరించాలి.
0: One has to go along the path of truth and righteousness.
1: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
0: Then only there will be good behavior and good conduct in life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఆత్మస్వరూపులే కాని దేహ స్వరూపులు కాదు.
0: You are not merely the body. You are verily the Atma, the spirit indeed.
1: దేహము పంచభౌతికము.
0: The body is of senses.
1: దేహము కూడా తప్ప ఎప్పుడు.
0: The body is bound to fall, die someday.
1: దేహి నిరామయుండు.
0: The indweller is immortal.
1: దేహి నిరామయుండు.
0: And is nectar eye.
1: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్దలు లేవు.
0: The indweller has no insignia like bondage or liberation, birth or end.
1: కానీ ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయినదని ఎవరైనా చెప్పగలరా?
0: The spirit Atma is present in everybody. Can anyone say there is no Atma in me?
1: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
0: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
1: జీవితం అనేటువంటి నీరు అటు నిండి ఉంటుంది.
0: So long there is atmic principle within you, the body is functional, the negative.
1: Kali nidhe paravastriti pratibimbame kanipinchindi.
0: Therefore, without the main object you cannot find reflection.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Mana intilo bavi undali.
0: There is a well close to our residence.
1: Inti paina drinking water tank okatunnadi.
0: And there is a tank with drinking water.
1: Pedda cheruvu okatunnadi.
0: And we also find the river there.
1: Kani samudram kuda okatunnadi.
0: There is ocean also on the other hand.
1: Nadulu kudanu pravahistunnayi.
0: And the rivers flow.
1: Anninti enduku suryudu prathibimbam kanipistunnadu.
0: And the reflection of the sun is noticed in all the river, the sea and the well.
1: Kani gruhamulo praveshinchitte vatti
0: But the moment you get into your home, you don't find the reflection of sun. Therefore, within our body is jiva, the individual soul. This all amounts to water. The water flows or stagnates. In a flowing water, you certainly notice sun.
1: ఒక సూర్యుడు జగత్తులోకమునకు ఒక్కొక్కడే కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు. మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది. మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
0: There is only one sun. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
1: కాలం వ్యత్యాసమే కానీ జలం ఒక్కటే.
0: It is only the difference of time, but that existence remains the same.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రవాహం వంటి వాడే.
0: So every human being is a flow.
1: కానీ ఈ ప్రవాహము అన్ని రకములైన పనులు చేసినప్పుడు అన్నింటి ఎందు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది.
0: Therefore, in this flow, you find the reflection.
1: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
0: And you cannot understand God in a different way.
1: God is one.
0: God is one.
1: Truth is one.
0: Truth is one.
1: Love is one.
0: Love is one.
1: Live in love.
0: Live in love.
1: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందు కూడా దైవత్వం గోచరిస్తుంది.
0: When once you live in love, when once you live in truth, God will be with you, always with you, in supporting you.
1: కనుక దైవం ఒక్కడే.
0: God is one.
1: అది ఎవరు?
0: Who is he?
1: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
0: Each one should clearly establish, affirm and confirm.
1: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
0: ఇట్ ఈస్ నాట్ ఈగోయిస్టిక్ స్టేట్మెంట్ నార్ అబ్జర్వేషన్ మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిఫ్లెక్షన్.
1: ఎదుటి వాళ్ళ దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
0: ఐ షుడ్ నో దిస్ principle of oneness, that I am God and the other person is
1: equally God.
0: In fact, if you are in conflict with anybody, you are conflict within yourself.
1: You will
0: say that the other person lost. Never consider the other man has lost.
1: No.
0: Therefore, you have to consider yourself in every aspect. On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity. And this kind of victory or loss, they do happen to every human being.
1: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
0: బట్ వీ బ్లేమ్ ఈచ్ అదర్.
1: నీవెవరు?
0: హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ?
0: హూ ఆర్ యూ?
1: ఐఎమ్ బాడీ.
0: ఐఎమ్ బాడీ.
1: బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
0: హౌ లాంగ్ ది బాడీ లాస్ట్?
1: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో. నీటి బిడ్డ వల్ల ఎప్పుడు అవుతుంది? చూరి పగిలిపోతుంది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్. ఇట్ మే డ్రాప్ డౌన్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
1: కాబట్టి తాత్కాలికంగా ఉండినటువంటి యొక్క దేహము నేనని నీవు చెప్పగలవు.
0: You cannot claim to be body which is temporary, ephemeral.
1: Mind. Who are you? I am mind.
0: Then if you put the question, who are you? The response is, I am the mind.
1: Mind anukunte emtidi? Bundle of desires.
0: What is mind? Mind is bundle of desires.
1: Mind ku oka roopam ledu.
0: Mind has no form.
1: Manu kore korikalanta kuda mind ga roopam istundi.
0: And all desires constitute the mind.
1: కనుక ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకతోని మనకు దూరమయ్యేటువంటివి.
0: అండ్ ద డిజైర్స్ మస్ట్ లీవ్ యూ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
1: కనుక మానవుడి నాడు మైండ్ మైండ్ని పెట్టుకుని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
0: దేర్ఫోర్ యూ కెనాట్ ఐడెంటిఫై విత్ యువర్ మైండ్ బికాస్ మైండ్ ఈజ్ మంకీ మైండ్.
1: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
0: But you should have the mind befitting a man.
1: Monkey mind kaakoodu.
0: It should not be monkey mindedness.
1: Kanuka nenu manavudu.
0: We are human beings.
1: Daivam manushyarupena.
0: God is in human form.
1: Kanuka daivamu ee manushyarupamlo unnadu.
0: God is present in human form in front of you.
1: Kabatti body ni duram betti nenu devudanu ani prathibimbali manam poojinchali.
0: And you should distance yourself with the body identification and experience the divinity within.
1: ప్రపంచంలో కూడాను రాతి బొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి పూజలు పురస్కారాలు చేస్తుంటారు.
0: ఇఫ్ ఎనీ ఐడల్ ఈజ్ మేడ్ వీ కన్స్ట్రక్ట్ ద టెంపుల్ ఇన్స్టాల్ ఇట్ దేర్ ద ఐడల్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ద ఐడల్.
1: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ ది స్టాచ్యూ?
1: చేసినదే నీవు చేసినదే.
0: ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నువ్వు పూజిస్తున్నావు కానీ నిన్ను నీవు పూజించలేదు.
0: యు ఆర్ వర్షిపింగ్ ద ఐడల్ స్టాచ్యూ దట్ యు హావ్ మేడ్ అండ్ యు ఆర్ నాట్ వర్షిపింగ్ యువర్ సెల్ఫ్.
1: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు డు నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ ద సెల్ఫ్ విత్ ఇన్.
1: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసము.
0: ద ట్రూ కాన్ఫిడెన్స్ ఈస్ దాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
0: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఈస్ జస్ట్ టెంపరరీ.
1: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
0: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
1: Venkateshwara Swami, na kuladaivamu. Ane pugurtuntaru.
0: And you go on praising Lord Venkateshwara. That is the presiding deity of your family.
1: Vrindavana vellinappudu Krishnudu maa devudu.
0: When once you go to Vrindavan, you say Krishna is our God.
1: Krishnudu yokka peru petti poojistuntaru.
0: And you give name to God and start worshipping him.
1: Mari Ayodhya poyinappudu Ramudu maa devudu.
0: When you go to Ayodhya, you say Rama is my God.
1: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు సాయిబాబా అనేటువంటి భేదం ఏమాత్రం లేదు.
0: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్ జాగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ కృష్ణ సాయిబాబా.
1: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
0: ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫార్మ్.
1: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
0: యు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్.
1: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
0: యు బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయ్యి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ బై బేరింగ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ టు రీచ్ దిస్ ప్లేస్?
1: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
0: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
1: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ రిమైన్ ఇన్ పీస్.
1: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
0: Without this oneness, you are always wavering, you are always disturbed.
1: Matamulanniyu veru, margambu okkate.
0: Religions are different, but the destiny goal is one.
1: Gruhachintalannu veru, gruhachintalu.
0: And all of our thoughts relating to family are different.
1: Kani, asalu okkate.
0: But the basic reality of the desire is one and the same.
1: ee vidhanga matamlanni kuda vere ainappudiki maata okate gaanu.
0: Though religions are different, but the praise of God is one and the same.
1: Good and bad rendu pedalu untunnavi ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
0: దేర్ ఆర్ టూ వర్డ్స్ గుడ్ అండ్ బ్యాడ్. వన్ స్పీక్స్ గుడ్, ది అదర్ వన్ స్పీక్స్ బ్యాడ్.
1: కానీ పెదవులు వేరు వేరే కానీ సౌండ్ వేరు వేరే కానీ రెండు ఒక్కటి.
0: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఇస్ సేమ్.
1: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
0: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
1: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
0: నెక్స్ట్ డే యు మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవులు పెట్టేటువంటి పేరే.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
1: మనుషులకు అనిపించినటువంటిది.
0: అండ్ వేర్ ఇస్ ద మైండ్ ఇస్ నాన్ అపేరెంట్.
1: నీవెప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
0: యూఆర్ ఆల్వేస్ గుడ్, యూఆర్ ఆల్వేస్ గుడ్.
1: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
0: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
1: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుషుడు అనేటువంటి వాడు మనుష్యుడు కాదు.
0: Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
1: ఏ దేవుని యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుడి ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపం ఉండదు.
0: So you may have any name, any form, but essentially yourself is same.
1: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
0: So we should not go by form.
1: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
0: We should understand the spirit behind it, the motive behind it, and sacred thought behind it.
1: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
0: We should be single minded.
1: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
0: We should never entertain monkey mindedness.
1: నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
0: Being a human being, you should have human qualities.
1: Human mind ఏ ఉండాలి.
0: You should have human mind.
1: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
0: You are a human, but if you are bestial, full of animality, what is the use?
1: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
0: You should not remain a renunciant even.
1: సన్యాసి కూడా ఒక మానవుడే.
0: Even renunciant is also a human being.
1: మనిషి ఒక మానవుడే.
0: And normal human being also verily same.
1: దైవము మనుష్య రూపమే.
0: So both of them are human in form.
1: దైవము ఎల్లెల్లా ఉంటున్నాడు.
0: And God is present in everyone.
1: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
0: There is no place without God.
1: చాలా తప్పాలి పాదం సత్సదలతో శిరోభో తర్వాత స్తుతిమల్లోకే.
0: All heads are his, all ears are his, all hands are his, all legs are his. He is present in everyone, in every limb of the body.
1: మనము బియ్యాన్ని సృష్టించాం.
0: And why we just go by our own differences?
1: ఆ వడ్డు సృష్టించిన తర్వాత వడ్డు పైన పొట్టు తీసేస్తాం.
0: And because of this we differ from each other.
1: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మం వస్తుంది.
0: And because of the husk or the grain that is responsible for rebirth.
1: ఆ పొట్టును తీసివేసి
0: when was the husk is removed
1: మనము ఒక బియ్యం గా చేసుకుని
0: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
1: అన్ని విధములైన పరిపక్వము చేసుకుంటాం.
0: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్
1: మనము పులిహోర చేస్తాము.
0: అండ్ యు మేక్ పులిహోర
1: చక్కెర పొంగలి చేస్తాము.
0: చక్కెర పొంగలి
1: చిత్రాన్నం చేస్తాము.
0: చిత్రాన్నం
1: పాయసం చేస్తాము.
0: పాయసం
1: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
0: దే ఆర్ ఆల్ రైస్ preparation.
1: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాం.
0: అండ్ యూ కెన్ మేక్ ఇట్ రైస్ ఫ్లోర్ అండ్ మేక్ ఎ దోశ.
1: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
0: ఆర్ ఇడ్లీ.
1: ఇడ్లీ అని ఒక పేరు.
0: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
1: కానీ పూరి అని ఒక పేరు.
0: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
1: అన్నము అని ఒక పేరు.
0: వి హావ్ ద రైస్.
1: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
0: The names go on changing depending upon the item that you partake or consume. But basically it is rice alone.
1: Aithe biyam anni okate ainappudikini paakamu.
0: Though the rice is same but the
1: preparation. Adi samskaramu.
0: This paaka, the preparation is samskara, refinement.
1: Mana manasunu samskaripam chesukunte adi chaala pavitravaipothundi.
0: We have to polish or refine our mind.
1: Appude danni manam bhujistamu.
0: Then only that food which is cooked
1: biyani biyani evaru kuda tineru
0: is fit for consumption.
1: Ani petti okadaniki samskaram undali.
0: So everything needs processing.
1: Samskaram anaga marpu.
0: This samskara means change.
1: Aa marpu manam bhujinchetuvanti bhaganga tayar chesukovali.
0: And this change amounts to the process of cooking fit for consumption.
1: Kaluka మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు, కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
0: Therefore, there is variation in our action, but the object, the material, remains the same.
1: ఈ మెటీరియల్ బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
0: We are betraying ourselves by taking material into consideration.
1: ఈ మెటీరియల్ తోనే మానవుడు చెడిపోతున్నాడు.
0: Man is spoiled because of his material consideration.
1: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
0: Therefore, he has to transform his view of life.
1: భగవంతుడు ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ ప్రిస్టైన్ ఫార్మ్,
1: కానీ దాన్ని నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
0: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
1: మైండ్ ని మనం కూలగొట్టుతే అంత స్వచ్ఛంగానే ఉంటుంటుంది.
0: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ or withdraw the mind, rest of the things will be fine.
1: Prema swarupulara,
0: embodiments of love,
1: meer ento pavitramaina hrudayude,
0: you are all sacred hearted indeed.
1: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestundani.
0: But however, the clouds of desire appear and spoil you.
1: Kani clouds anetvanti emiti?
0: What are the clouds?
1: Kadiri poyetvantivi.
0: They come and pass on.
1: కానీ ఇది కలిగినప్పుడు, సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగు పడతాడు.
0: వెన్ వన్స్ క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ద సన్,
1: మూన్ మనకు మరుగు పడతాడు.
0: అండ్ దెన్ యూ విల్ బి లే అదర్వైజ్
1: హిల్స్ అంతా మరుగు పడతాయి.
0: అండ్ ఆల్ ద ట్రీస్ విల్ బి హిడెన్ ఇన్ ద నైట్ టైం,
1: కానీ అవి మేఘముల వల్ల వచ్చేటువంటివి కానీ.
0: అండ్ దీస్ చేంజెస్ ఆర్ బికాస్ ఆఫ్ క్లౌడ్స్,
1: అది స్వతసిద్ధంగా కూడా రూపొందినవి కావు.
0: అండ్ దే ఆర్ నాట్ న్యాచురల్,
1: కనుక మన యొక్క భావాలు కేవలం మేఘములు వంటివి.
0: Therefore, all our feelings are like clouds.
1: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యమగును.
0: In childhood, one spends the time playing with the friends.
1: ముదిమి వచ్చినంత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆశపడదు.
0: In old age, without thinking, contemplating on God, one goes on repenting for all those things that are denied to him.
1: మధ్యవయస్సులో,
0: in the middle age,
1: మాయందు పడి,
0: అండ్ ఈస్ డెల్యూటెడ్,
1: నేను యువకుడు అని వర్ణించుకుంటున్నావు.
0: అండ్ ఈస్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ఈస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్.
1: అంతిమ రాగానే,
0: యాజ్ ది ఎండ్ అప్రోచెస్,
1: అన్నీ అనుభవిస్తే కానీ నా శాంతిని అనుభవించలేదు.
0: ఈ గోస్ ఆన్ రిగ్రెటింగ్ దట్ హీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ బట్ నాట్ పీస్.
1: నిరంతరం కూడా నువ్వు మనిషి అనేటువంటి వాడు బాల్యమైపోయి యవనమైపోయి వృద్ధాక్యమైపోతున్నావు.
0: Therefore, we pass through different stages in our life, infancy, childhood, youth, and old age.
1: కనుక మన వయసు మారుతుండాలి కానీ వస్తువులు మారలేదు.
0: The different stages of life go on changing, but the material remains the same.
1: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore, we have to change our outlook, vision.
1: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
0: Therefore, we don't change our drishti, the vision, but we want to change
1: drishti maatrukovali.
0: Therefore, we should change our outlook.
1: Appude manaku sarainatundi chupu vastundi.
0: Then only you will have correct identification.
1: Kalaka manamu srishtine maatradaniki evar taramu kaadu, idi bhagavantuni yokka srishti.
0: It is impossible for anybody to change srishti creation.
1: Ee srishti anetundi bhagavantuni sankalpamto edaina jarugutundi.
0: In the srishti creation, things happen as per the will of God.
1: ఏదో దేహశక్తి ఉండినంత వరకు నీవు ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, యూ కెన్ ప్లే అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీ వే.
1: కొంతకాలం అయ్యేటప్పటికి ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ఫైండ్ సర్టన్ చేంజ్ ఇన్ ది సెన్సెస్.
1: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు, చాలా గొప్ప గానం చేస్తుంది.
0: యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్.
1: కానీ ఆమె కట్టగలప్పటికీ నేను పోతే కట్టినీరు గార్చుకుంటూ పండుకుంది.
0: టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
1: స్వామి, నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది, అని ఈనాడు కంఠం పోయింది.
0: భగవాన్, ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ, బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
1: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు,
0: So long I could sing, all people respected me, honored me.
1: జగత్తే నన్ను గౌరవించింది.
0: The whole world honored me.
1: కానీ కంఠం పోతానే.
0: The moment I lost the melody,
1: ఎవరు నన్ను పలకరించడం లేదు.
0: No one at least is talking to me.
1: కారణం ఏమిటి స్వామి?
0: What is the reason, Swami?
1: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
0: Bhagavan said, you have spoiled your own throat.
1: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
0: We should not use anything in excess.
1: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
0: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
1: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
1: కనుక కంఠం కానీ,
0: ఐదర్ ద థ్రోట్
1: శ్వాస కానీ,
0: ఆర్ ద బ్రెత్
1: కంటి దృష్టి కానీ,
0: ఆర్ విజన్
1: మార్పు చెందేటువంటిది.
0: They do change.
1: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
0: Therefore, if we go by these changing things, we get automatically changed.
1: కానీ జగత్తు మారలేదు.
0: But there is no change in
1: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుంది.
0: The universe is same.
1: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాము.
0: We are spoiling our lives because of our own defects.
1: ఆ ప్రవర్తనను సరిగా చేసుకుంటే అందరూ బాగుపడతాం.
0: When once we correct them, we'll certainly improve and progress.
1: మన ప్రవర్తనను సరియైన మార్గంలో పెట్టుకోవాలి.
0: We should see that we'll have good conduct and behavior.
1: నేను మానవుడు.
0: I'm a human being.
1: నాకు తిండి తీర్థం ముఖ్యం కాదు.
0: It's not the food and drink that are important.
1: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
0: Character is most important to me.
1: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
0: when one there is no character,
1: ఎన్ని విధమైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
0: One has to suffer.
1: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
0: Therefore, this is called sat.
1: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: Sat means existence.
1: అందుకోసమని మహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
0: మహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
1: నీవే మాకు గొప్ప.
0: యు ఆర్ మైటియెస్ట్.
1: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
0: You are only one who is our refuge, none else.
1: కనుకని మన హిందువులు కూడాను అదే రీతిగా చెప్పాలి.
0: Hindus also should repeat the same.
1: I want God.
0: I want God.
1: నేను డివైన్ కావాలి.
0: I should be divine.
1: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
0: Today we don't want to be divine, but we want deep wine.
1: వైన్ దాన్ని తాగటమే ఉంటున్నారు, కానీ మనం డీప్ డివైన్ కావటం.
0: You are after the wine. In fact, you are divine.
1: ఒక్క దూరి రామాన్న తర్వాత జీవితమంతా రామాయణంగా ఉండాలి.
0: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
1: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దిన కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
0: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
1: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
0: And then he'll have Krishna's picture in his place.
1: చూడండి ఒక్కొక్క సీన్. ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
0: One devotee went on worshipping Shiva.
1: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరం చెప్పేటువంటి వాడు.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ, హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిజ్ నేమ్ ఓం నమ శివాయ.
1: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేం మేలు చేయలేదు.
0: He could notice that he was not benefited by Lord Shiva.
1: Lechadu aa Shivuni photo birulo pettesadu, Ramuni photo pettukunnadu.
0: He got up and removed Shiva's photo, kept in the almirah, and he kept there Rama's picture in that place.
1: Ramulu kuda pooja chesinappudu kuda kontha kaalam shantiga unnadi. Tarvata ashati bayal deru.
0: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping Rama.
1: Rama photo kodanu oka bade birulo pettesadu.
0: So he removed Rama's picture, kept it in the same almaira.
1: Mari guru daggariki velli Ramulu naaku em cheyaledu swami.
0: And then he went to his guru and said, this Rama has not done anything to me swami.
1: Aa guru cheppadu Krishna pooja cheyanna.
0: And guru said, you worship Krishna.
1: Krishna photo pettadu.
0: He kept Krishna's picture.
1: Nirantaram kodanu Gopala Krishna, Gopala Krishna, Gopala Krishna అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
0: త్రూ అవుట్ ద డే హీ వెంట్ ఆన్ చాంటింగ్, సింగింగ్ ద గ్లోరీ గోపాలకృష్ణ, గోపాలకృష్ణ.
1: మరి కొన్ని దినములకంతా కూడా అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుని ఫోటో కూడా బీజవుడు పెట్టాడు.
0: ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ హీ వాజ్ నాట్ పీస్ఫుల్, హీ రిమూవ్డ్ కృష్ణాస్ పిక్చర్ ఆల్సో. kept it in the Almira.
1: Mane evaro okaru stree bhaktralani ani vachindi.
0: A lady came to him, an ardent devotee.
1: Ayya, devi pooja anta chesi prayojanam emiti?
0: What is the use of all these forms
1: devi
0: of worship?
1: Devi pooja cheyamannadu.
0: Better you worship goddess now.
1: Goddess. Goddess sannayinappudu aa photo pettindi.
0: Then he has installed the picture of goddess this time.
1: Manadinamo pooja chestu vachindi.
0: First time she started worshipping.
1: Aa worship chestappudu poojuttunu pettindi.
0: And then she kept incense sticks there.
1: అప్పుడు ఆ ఊద తెలుపు పొగ అంతా కూడా బీరవు వైపున వెళుతూ ఉండాలి.
0: ఆల్ దిస్ ఫ్లేవర్ ఇన్ ద పర్ఫ్యూమ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ అల్మాయిరా.
1: అయ్యో, నేను ఈ ఊదతూరు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి యొక్క దేవుడి కోసం పెట్టలేదు.
0: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ద అల్మాయిరా.
1: ఒకరికి పెట్టింది, ఇంకొకరు తీసుకుంటున్నారా?
0: In fact, the other person is receiving and this is meant for Devi here.
1: Appudu Devi pratyakshamayi.
0: Then Devi manifested there.
1: Pichi manavuda.
0: Oh, madcap.
1: Idi ani bhakti.
0: Is this the devotion?
1: Konni dinalu Ramunu poojinchavu, konni dinalu Shivuni poojinchavu, konni dinalu Krishnanu poojinchavu. Nannu ee naadu poojistunnavu, nannu ee naadu tirigi viralu pettaru.
0: For a couple of days you worshipped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
1: Kalva nagati emavutundo?
0: Therefore I don't know whatsoever.
1: Idi kaadu nijamaina pooja.
0: This is not true worship.
1: Puttinappudu nunchi kudanu pittenta varaku kudanu oke daivam undadi.
0: Therefore right from the beginning till the end we should have only one God.
1: Idi jeevithamlo vacheetundi marpulu.
0: These are the changes that do happen.
1: Inta raugikamainatundi jeevithamu.
0: This is all worldly life.
1: Ani ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ స్పిరిచువల్ లైఫ్.
1: నా తల్లిని నేను మార్చవచ్చును.
0: ఐ కెన్ చేంజ్.
1: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా మార్పుగానే ఉంటుంటది, కానీ అది కూర్పుగా ఉండదు.
0: ఈవెన్ ఇఫ్ యు గో ఫర్ అడాప్షన్ దట్ చేంజ్ ఇస్ జస్ట్ ఎ చేంజ్.
1: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
0: దేర్ఫోర్ ఇట్స్ ద మదర్ హూ టాట్ యూ దిస్ డివోషన్.
1: కానీ కొంతమంది దైవమే లేడు.
0: Some deny God.
1: ఏదో ఒక ఓంకుని పెట్టుకుంటారు, ఓంకారాన్ని పలుకుతుంటారు.
0: They go on repeat, they go by the sound ఓంకారా.
1: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటది?
0: This ఓంకారా, the primal sound, how long does it
1: last? Oh, అనేంత వరకు ఉంటుంది.
0: And you certainly listen to the sound so long you speak it out.
1: ఈనాడు ఓం అనేటువంటి ఒక శబ్దమును అభివృద్ధిగా చూడే.
0: That moment when you go on speaking it out
1: loud,
0: and that will not remain permanent.
1: Nee hrudayamlo pala pavitramainatundi idi bhavamulu abhivruddhi kavali.
0: Sacred thoughts should develop within you.
1: Aa pavitramaina bhavamulu abhivruddhi pachukunnappude nee pavitrudu avutavu.
0: When once you have sacred thoughts, you are sacred then.
1: Kanuka neevu gopavadu kavalanukuntunte bhagavantuni naamanni marukokunda భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్, నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ చేంజ్ ద నేమ్ దట్ యు ఆర్ కమిటెడ్ టు.
1: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
0: వితౌట్ చేంజింగ్ యువర్ మైండ్,
1: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
0: అండ్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: కనుక మనసు కూడా మారేటువంటిది.
0: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
1: కనుక మనసు నీవు కాదు.
0: అండ్ యు ఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
1: బుద్ధి నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
1: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండల్.
0: అండ్ మైండ్ ఈజ్ జస్ట్ బండల్ ఆఫ్ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా నీవి మనసును మార్చుకుంటూ ఉంటాడు.
0: సో లాంగ్ ది డిజైర్స్ లాస్ట్, మైండ్ అండర్ గోస్ చేంజెస్ లైక్ దాట్.
1: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
0: సో నెవర్ చేంజ్ దట్ మైండ్ లైక్ దాట్.
1: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
0: అండ్ మైండ్ ఇస్ జస్ట్ అ కాంబినేషన్ గ్రూప్ ఆఫ్ థాట్స్.
1: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవు.
0: సో లాంగ్ దేర్ ఆర్ డిజైర్స్ యూ విల్ నెవర్ బీ ఇన్ పీస్.
1: ఆ మనసు ఏకంగా చేసుకుని
0: విత్ వన్ పాయింటెడ్నెస్
1: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
0: వెన్ వన్స్ యూఆర్ స్టడీ,
1: నీవు తప్పక మంచివాడు అవుతావు.
0: యూఆర్ బౌండ్ టు బి గుడ్.
1: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
0: ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ if you take to acts of charity.
1: Kani daivani arpitam chey,
0: surrender yourself to God.
1: అప్పుడే నీకు అన్ని విధాలు కూడాను శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్.
1: కనుక ఆ మనసే దేవుడు.
0: And that very mind should be filled with the divinity.
1: భౌతికమైన కోరిక రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
0: Because of desires, mind has taken a different turn.
1: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
0: Control your desires.
1: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, control your thoughts.
0: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ us control your thoughts.
1: థాట్స్ ను కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
0: With this thought control, rest of the things can be controlled.
1: Kanaka prema swarupulara,
0: embodiments of love.
1: Mee andunnadi shastramainadi satyamu prema.
0: That which is permanent eternal in you is the satya, the truth, prema, love.
1: Satya dharmamu rendu cherinappude,
0: when these two are together, satya and
1: dharma, satyam nasti paro dharma,
0: there is no other dharma beyond satya, the truth.
1: Tiriki satyame aadharamu,
0: and satya is the foundation.
1: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
0: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
1: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
0: దెన్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సర్వకర్మలను కూడా ఫలింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఆత్మస్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ ఆత్మ,
1: మీరు ఆత్మస్వరూపుడే.
0: You are verily the very manifestation of Atma.
1: దానికి రూపమే లేదు.
0: And Atma has no form.
1: పంచ భౌతికము దేహము దుర్బలము, కాయమే దుర్బలము.
0: The bodies of senses is bound to fall at one time or other.
1: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: The innate spirit or the soul has no beginning nor end, liberation or bondage.
1: కనుక నీవు రామయుడు.
0: You are immortal.
1: మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: And you do not have any kind of prints or marks like beginning nor the end.
1: Alleinappude neevu shastramaina vaadiga untavu.
0: Without these things only you can remain immortal.
1: Chintaleni vaadiga untavu.
0: And then only you will be ideal to the rest of the world.
1: Chinta ye maatram undakoddu.
0: Don't worry for anything.
1: Ippudu meeru deeniki deeniki emaina evarina sakshi unnara anni cheppavachu.
0: You may say, is there any witness for all the experiences I have?
1: Daliki nenu okkade sarainatvanti aadasyamu.
0: Bhagavan is the only ideal for everybody.
1: నాకెట్టి డిజైర్స్ కూడా లేదు.
0: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
1: నేను ఇప్పుడు పోవాలంటే ఎప్పుడు ఇప్పుడు పోవచ్చు.
0: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
1: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
0: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
1: తీసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
1: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్.
1: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
1: కనుక మీరు ఎప్పుడు కూడా పోయేటువంటి వస్తువులను కోరకండి.
0: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
1: కోరకండి.
0: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
1: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
0: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
1: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
0: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
1: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
1: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము,
0: ట్రూత్,
1: లవ్ రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
1: కాని ఈనాడు మనకు సత్యము రుచించదు.
0: And today you don't accept truth.
1: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
0: You go by your convenience and interpret truth.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: And the truth and love in you are uniformly present in other animals too.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore we have developed and foster the eternal principles of love and truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: Today you are in very high position.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంతవరకు ఉంటుంది.
0: You will continue to remain in position until you retire.
1: కనుక ఈ డివైన్ అనేటువంటిది ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
0: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
1: ఈనాడు ఇచ్చి సత్యంలో మీరు ప్రవేశించారు.
0: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
0: And never give up this principle of truth you have understood.
1: సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
0: You may forget anything, but you should have satya and prema.
1: ప్రేమ అంతర్వాహిని.
0: And love is undercurrent.
1: సత్యము బహిర్వాహిని.
0: And the truth is spoken out.
1: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటూ.
0: So we have to preserve and protect the outer and inner current of love.
1: నిజమైన కర్తవ్యము.
0: And that is the duty of every human being.
1: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
0: Without this you cannot call yourself a human being. Embodiments of love.
1: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
0: Remain in love throughout.
1: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
0: Don't limit your love to your family, to your children and to your relations.
1: ఎవరిని చూసినప్పుడు వారంతా భగవంతుడి.
0: Whomsoever you meet, understand that he is divine.
1: ఆ విధమైన సర్వుడు ఎందు ప్రేమను పుచ్చుకొని, ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
0: Therefore, understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
1: నిరంతరము నేను ప్రేమ సత్యమునే మాత్రమే బోధిస్తుంటాను.
0: భగవాన్ కంటిన్యూస్లీ గివ్స్ హిస్ డివైన్ మెసేజ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ద ట్రూత్, ప్రేమ లవ్.
1: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
0: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
1: ఈ విధమైనటువంటి జీవితంతో మీరు గడిపినప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
0: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
1: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం అంత కూడా నా నిమిత్తమై.
0: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఫర్ భగవాన్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
0: ఇఫ్ యు ప్రాక్టీస్ భగవాన్ టీచింగ్,
1: అది మిమ్మల్ని చూసినందుకు, మీ మాటలు విన్నందుకు నాకు ఎంతో ఆనందం వస్తుంది.
0: దాట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ కమ్ ఆల్ అలాంగ్. ఇఫ్ యు ప్రాక్టీస్ దట్ విల్ మేక్ హిమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక మీ ప్రేమనంత కూడా ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
0: దేర్ఫోర్ డోంట్ మేక్ యువర్ లవ్ ఫిజికల్ ఆర్ వరల్డ్లీ.
1: కేవలం ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
0: సో మేక్ యువర్ లవ్ డివైన్, ద డివైన్ లవ్.
1: రాధ, రాధ అంటే ఎవరు?
0: రాధ, హూ ఇస్ రాధ?
1: ధారా, ఆమెనే రాధ.
0: రాధ ధారా, దట్ ఇన్సెసెంట్ ఫ్లో కంటిన్యూస్.
1: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
0: ధరా ద అర్త్ should be full of God's name. When she was poisoned, she offered that poison also to God. And God received all the poison offered to
1: him.
0: When it is free from poison, Radha could take that pure milk.
1: Radha ante meer arthanni kuda iskovali.
0: So you should understand the meaning of this word Radha.
1: R-A-D-A Radha.
0: R-A-D-A Radha.
1: R ante?
0: R means?
1: Radha.
0: Radha.
1: A ante?
0: A means?
1: Adharamu.
0: Adhara, basis.
1: D ante?
0: D.
1: Dear, anila prema.
0: Dear, so close, love. The
1: virtue. Prekistundali.
0: Respectful nature towards the Prakriti and God.
1: Kalka amiku nijamu puramu emetam teliyadu.
0: And she doesn't know whatsoever other than worshipful spirit. And she worships Krishna only. And with that she attained liberation. People want liberation today. How do you expect to be liberated? And once you adhere, follow divine life, you will attain liberation.
1: Anuka prema swarupulara,
0: embodiments of love.
1: Na maatalu adhikamaipoyayi.
0: Bhagwan has spoken a lot of things to you.
1: Chaala shrama pettunnanu.
0: Perhaps you are put to strain.
1: Kanuka nenu inka velvistanu.
0: Bhagwan wants to conclude his divine discourse.
1: Meeru నిరంతరము ఎక్కడ పోయినప్పటికీ, ఏమి చేసినప్పటికీ ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
0: కన్సిడర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ ఆల్ గాడ్స్ వర్డ్, గాడ్స్ వర్క్ ఓన్లీ.
1: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
0: దట్ డివైన్ ఫీలింగ్ విల్ మేక్ స్వామి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన నా ప్రేమానందములు నేను మీకు తెలుస్తున్నాను.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్. సో మెనీ పీపుల్ హావ్ అసెంబ్లెడ్ హియర్. లెట్ ఆల్ ఆఫ్ యూ బీ ఫుల్ ఆఫ్ లవ్. లెట్ ఆల్ ఆఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ బ్లిస్.
1: మీరందరూ కూడా లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్ సచ్ దట్ యూ లీడ్ ఎ లాంగ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్,
1: హ్యాపీ లైఫ్,
0: హ్యాపీ లైఫ్.

హరి హరి హరి హరి హరి అనరే ఆత్మారాముని మదిగనరే శివ శివ శివ శివ శివ అనరే శివకే సవులు సమమనరే శివ శివ శివ శివ శివ అనరే శివకే